ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 18వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో నిలయంలో. సమయం 5:59 దాటి 35 సెకండ్లు అవుతుంది. 6 గంటలకు హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం.

శ్రోతలందరికీ శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి నిలయంలో సమయం 6:12 దాటి 15 సెకండ్లు అవుతుంది. ఉదయం మనం కళ్ళు తెరవగానే మనం చూసేది వెలుగు, కానీ మన మనస్సులో కూడా ఒక చిన్న వెలుగు వెలిగితే అది నిజమైన అందమైన ఉదయంలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఒక మంచి ఆలోచన అయినా కావచ్చు, ఒక చిన్న ప్రార్థన అయినా కావచ్చు, లేదా మనస్ఫూర్తిగా మనం దేవుడితో చెప్పాలన్నమాట, ఈరోజు అంతా మంచిగా జరగాలి అనే ఒక్క మాట అయినా కావచ్చు, ఎలాంటి వెలుగైనా కావచ్చు. మరి దేవుడిని కోరుకోవడం అంటే ప్రతి సమస్యను తొలగించమని కాదు, ఏ సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని మనం చేయాలి ప్రార్థన. మరి ఈ ప్రశాంతమైన ఉదయాన్ని భక్తితో మొదలుపెట్టి మనస్సులో కృతజ్ఞతను నింపుకొని మనకు ఉన్నవారిని, మనకు ఉన్న జీవితాన్ని ఒక్కసారి ప్రేమగా మనకు చుట్టూ ఉన్న వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఈ ఉదయాన్నైతే మనం ఆరంభిద్దాము. వింటనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి 6:00 నుంచి 7:00 వరకు క్షేత్ర దర్శినిలో ఒక పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము. తదుపరి 7:00 నుంచి 10:00 వరకు బోల్డన్ని విషయాలు, కబుర్లు, మాటలు ముచ్చట్లయితే మాట్లాడుకుందాము. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చంద్రుడు ఆకాశంలోనే కాదు, ఒక ఆలయంలో శివుడితోనూ ప్రత్యేకమైన అనుబంధం కలిగి ఉన్నాడని మీకు తెలుసా? అంతేకాకుండా ఆ ఆలయంలోని శివలింగం కూడా చంద్రుడి కళలతో ముడిపడి రంగులో మార్పును కనిపిస్తుందని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. అంటే పౌర్ణమి వస్తే ఒక రూపము, అమావాస్యకు ఇంకొక రూపము, ఇలా అవుతూ ఉంటుంది. అసలు చంద్రుడికి ఆ శివలింగానికి ఉన్న సంబంధం ఏంటి? అంతేకాదు, ఒక రాక్షసుడి మెడలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా కూడా విడిపోయిందట. అదే 5 మహాశైవ క్షేత్రాల ఆవిర్భావానికి కారణమైంది. మరి ఇవన్నీ, ఈ చిక్కు ప్రశ్నలన్నీ మనకు విడిపోవాలి అనంటే ఒక పుణ్యక్షేత్రం గురించి అయితే మాట్లాడుకుందాం. ఏంటి అనంటే, చంద్రుడే స్వయంగా శివుడిని ఆరాధించాడని విశ్వసించే ఆ పవిత్ర ప్రదేశం ఎక్కడుంది అనంటే ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఉంది. అదే పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి సోమారామం ఆలయం. మరి ఈరోజు మన క్షేత్ర దర్శనిలో సోమారామం ఆలయం గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం. మరి వందనంలో మనము సోమారామం పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకోబోతున్నాము. మరి సోమారామం వెనుక దాగి ఉన్న పురాణ కథ, చంద్రుడి అనుబంధం, ఆలయంలోని అద్భుతమైన విశేషాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం గునుపూడిలో ఉన్న సోమారామం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయము ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఒకటన్నమాట. ఇక్కడ మనకు ప్రధానంగా ఆ పరమశివుడు శ్రీ సోమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటూ ఉంటారు. అయితే ఈ అసలు ఈ పంచారామాల కథ ఏంటి అని అంటే, స్థల పురాణం ప్రకారము ఈ కథ తారకాసురుడితో ముడిపడి ఉంటుందన్నమాట. అంటే తారకాసురుడు అత్యంత శక్తివంతమైన రాక్షసుడు. అతని వద్ద ఉన్న శివలింగం కారణంగా అతడిని సంహరించడం చాలా చాలా కష్టమైందని పురాణ కథనం మనకు తెలియజేస్తుంది. అయితే చివరకు దేవతల తరపున కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేశాడట. తారకాసురుడి వద్ద ఉన్న శివలింగం చిన్నా భిన్నమై 5 భాగాలుగా విడిపోయిందని, ఆ 5 భాగాలను 5 ప్రదేశాల్లో ప్రతిష్ఠించడంతో అవే పంచారామ క్షేత్రాలుగా మనకు ఇప్పుడు ఉన్నాయని ప్రసిద్ధి చెందిందన్నమాట. అయితే ఈ పంచారామాల కథకు భీమేశ్వర పురాణం వంటి సాహిత్య సంప్రదాయాల్లోని కూడా ప్రస్తావన ఉంది. మరి ఆ 5 పంచారామ పుణ్యక్షేత్రాలు ఏంటా అని అనుకుంటున్నారా? అది కూడా చెప్పేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాం సోమారామం పుణ్యక్షేత్రం గురించి. మరి ఆ పంచారామాలు అంటే ఏంటి అని అంటే అమరారామం ఎక్కడ ఉంది అంటే అమరావతిలో ఉంది. ఇక ద్రాక్షారామం ద్రాక్షారామంలో ఉందన్నమాట. సోమారామం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా భీమవరంలో ఉంది. ఇక కుమారరామం సామర్లకోటలో ఉంది. క్షీరారామం పాలకొల్లులో ఉంది. ఇలా ఈ 5 పుణ్యక్షేత్రాలను మనం పంచారామ క్షేత్రాలు అని పిలుస్తామన్నమాట. మరి ఈ ఆలయానికి సోమారామం అనే పేరు ఎందుకు వచ్చింది అనే సందేహం రావచ్చు. మరి సోమ అంటే చంద్రుడు. స్థల పురాణం ప్రకారము చంద్రుడు ఒకప్పుడు తనకు వచ్చిన దోషం నుంచి విముక్తి పొందడానికి ఆ పరమశివుడిని ప్రార్థించి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. అయితే చంద్రుడు అంటే సోముడు శివుడిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి దీనికి సోమారామం అనే పేరు వచ్చింది అని పురాణాల యొక్క కథల ప్రకారం మనకు ఒక కథ వినిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ సోమారామంలోని ఇంకా ప్రత్యేకతలు ఏంటి, అక్కడ ఆలయంలో ఉండే ప్రత్యేకతలు ఏంటి, పూజల విధానాలు ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో ద జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు వందనం. మరి వందనంలో క్షేత్ర దర్శనల సోమారామం ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి ఈ క్షేత్రాన్ని సోమారామం అని ఎందుకు పిలుస్తారో చెప్పుకున్నాం కదా. చంద్రుడికి సంబంధించిన మరో పురాణ కథ కూడా ప్రచారంలో ఉందట. ఏంటి అనంటే, దక్ష ప్రజాపతి కుమార్తెలలో రోహిణిపై చంద్రుడికి ఎక్కువ ప్రేమ చూపడంతో దక్షుడు చంద్రుణ్ణి శపించాడని, ఆ శాపం యొక్క విముక్తి కోసము చంద్రుడు శివుణ్ణి ఆరాధన చేశాడని ఆ స్థల పురాణం సాంప్రదాయం చెబుతుందన్నమాట. అందువలనే ఈ క్షేత్రంలో చంద్రుడు శివుడి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం కనిపిస్తుందట. మరి ఇక్కడ శివలింగం రంగులు మారుతుంది అని మనం ఇంతకుముందు నేను మొదట్లో చెప్పాను కదా. ఏంటి అనంటే, సోమారామంలో ఎక్కువగా చెప్పుకునే విశేషం ఇదే అట. స్థానిక ఆలయ సాంప్రదాయం ప్రకారము ఇక్కడ శివలింగము చంద్రుని కళలకు అనుగుణంగా ఆ రంగులో మార్పు అనేది కనిపిస్తుందని అక్కడి యొక్క ప్రజల నమ్మకం. అంటే పౌర్ణమి సమయంలో తెల్లగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ, అమావాస్య సమయంలో కాస్త ముదురు వర్ణంలో కనిపిస్తాడని అక్కడ ఆలయ కథనాలు మనకు చెబుతున్నాయి. ఇదే ఈ ఆలయంలో చాలా చాలా ప్రత్యేకమైన విశేషం అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయంలో అమ్మవారి, సాధారణంగా మనకు క్షేత్రాలలో అమ్మవారి సన్నిధి ప్రధాన గర్భాలయం పక్కననో లేకపోతే అలా ఉంటుంది, కానీ ఈ సోమారామంలో అన్నపూర్ణాదేవి సన్నిధి శివుడి గర్భగుడి పైభాగంలో ఉండటం కూడా ప్రత్యేకంగా చెబుతారట. మరి ఇంకా ఈ ఆలయం గురించి మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వందనంలో క్షేత్రదర్శినిలో సోమారామం ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి సోమారామం యొక్క ప్రత్యేకత గురించి చెప్పుకున్నాం కదా, ఇంకా అక్కడ చంద్రుడికి శివుడికి ఉన్న అనుబంధం గురించి కూడా తెలుసుకున్నాము. అయితే ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, ఆదిలక్ష్మి, అలాగే గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా నవగ్రహాలు తదితర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయట. అయితే ఆలయానికి తూర్పు వైపున ఉన్న పుష్కరిణి సోమగుండం, అంటే ఒక పుష్కరిణి ఉంటుందన్నమాట అక్కడ ఆలయానికి తూర్పు వైపున. ఆ పుష్కరిణి చంద్రగుండం లేకపోతే సోమగుండం అని పిలుస్తారట. అయితే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మనకు సోమేశ్వర స్వామితో పాటు జనార్దన స్వామి కూడా కొలువై ఉండటం వల్ల శ్రీ సోమేశ్వర స్వామి, శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయము అని పిలుస్తారు. అంటే ఒకే ఆలయ ప్రాంగణంలో శివుడు, విష్ణువు ఆరాధన ప్రాధాన్యత ఇక్కడ మనకు కనిపిస్తుంది. మన భారతీయ సంప్రదాయంలోని శైవ వైష్ణవ సమన్వయానికి చక్కని ఉదాహరణ ఈ ఆలయమని చెప్పవచ్చు. ఈ ఆలయ

ఆలయంలో మనకు మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక శివరాత్రి రోజున అక్కడ భక్తులు చాలా చాలా చాలా చాలా రష్గా రద్దీగా ఉంటుందట. కార్తీక మాసంలో కూడా ఈ ఆలయానికి భక్తుల యొక్క రద్దీ చెప్పనవసరం లేదు. ఆ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ఎంతో అందంగా తీర్చిదిద్దుతారట. మరి చంద్రుడికి శాపం వస్తే దాన్ని తొలగించేది ఎవరు? శివుడిని ఆశ్రయించి చంద్రుడు తన దోషాన్ని పోగొట్టుకున్నాడని చెబుతున్న పుణ్యక్షేత్రమే ఇది అన్నమాట. ఇది ఈ యొక్క పుణ్యక్షేత్రం గురించి. అయితే ఈ ఆలయంలో ఇంకొక కథ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్పేస్తాను, బట్ ఈ గీతం తర్వాత.

మనం మాట్లాడుకుంటున్నాము సోమారామం, భీమవరంలోని గుణపుడి గ్రామంలో ఉన్న సోమారామం గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అయితే ఇక్కడ పురాణ చరిత్ర మరియు చారిత్రక ఆధారాలు చెప్పేది ఏంటి అని అంటే, ఈ ఆలయం యొక్క నిర్మాణానికి చాళుక్య భీముడు ప్రధానంగా సహకరించినట్లు అక్కడ తెలుస్తుందన్నమాట. అయితే ఇది ఎలా తెలుస్తుంది అనంటే, ఆలయంలో లభించిన పురాతన శాసనాల్లో ఒకటి తూర్పు చాళుక్య రాజ శక్తివర్మ, అంటే క్రీస్తు శకం 1001 సంవత్సరం నుంచి 1011 సంవత్సరానికి చెందిన చారిత్రక అధ్యయనాలు తెలియజేస్తున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆలయ నిర్మాణము శతాబ్దాలుగా మార్పులు మరియు పునర్నిర్మాణాలు పొందినదని మనకు చెబుతున్నాయి ఆధారాలు. ఒకవైపు తారకాసురుడి కథ, మరోవైపు చంద్రుడి ఆరాధన, ఇంకొక వైపు చంద్రుని యొక్క కళ్ళలతో ముడిపడి ఉన్న ఈ పుణ్యక్షేత్రం, అంటే ఇక్కడ నమ్మే శివలింగాన్ని ఇన్ని విశేషాలను తనలో దాచుకున్న క్షేత్రమే మనకు భీమవరంలోని సోమారామ క్షేత్రం. మరి మన జీవితంలో కూడా అమావాస్య లాంటి చీకటి రోజులు వస్తాయని, పౌర్ణమి లాంటి వెలుగు రోజులు కూడా వస్తాయని ఈ పుణ్యక్షేత్రం మనకు తెలియజేస్తుందన్నమాట. ఎంత ఏమైనా కూడా ఆ చంద్రుడు మాత్రం తన కళను కోల్పోకుండా మళ్ళీ సంపూర్ణంగా వెలిగినట్టే మన జీవితంలో కూడా తగ్గిపోయిన వెలుగు కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది అనే నమ్మకాన్ని ఇచ్చే క్షేత్రంగా ఈ సోమారామ క్షేత్రాన్ని అందరూ చెబుతూ ఉంటారన్నమాట. అందుకే ఇక్కడ సోమేశ్వరుణ్ణి అందరూ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ అక్కడ ఆ స్వామివారిని స్తుతిస్తూ ఉంటారు. మనం కూడా మనస్ఫూర్తిగా ఓం నమశివాయ అంటూ ఒక్కసారి ఆ పరమశివుణ్ణి స్మరించుకుంటూ ఆ క్షేత్రాన్ని దర్శించుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. ఇది క్షేత్ర దర్శినిలో పుణ్యక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం. మరి 7 గంటల నుంచి 10 గంటల వరకు అయితే నేను మీతో పాటే ఉంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. ఎస్, మరొక్కసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జే స్వాతి శరత్ సాకి మూవీ నుంచి కళ్యాణి మీనన్ గారు, హరిణి అండ్ కల్పన గారు పాడిన సూపర్ సూపర్ మంచి ట్రాక్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం వచ్చేసాము 7:00 to 10:00 సెగ్మెంట్లోకి. మరి ఈ అవర్లో మనం ఫిట్నెస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అంతకంటే ముందుగా మనకు హైదరాబాద్లో ఎక్కడ చూసినా సరే చాలా చాలా చాలా చాలా ఒకటి సందడి, హడావిడి, మండపాలు ఇవే కనిపిస్తూ ఉన్నాయి కదా. ఎస్, మరి వినాయక చవితి సందడి అయితే మొదలైపోయింది. మనము ఏ వీధిలో చూసినా సరే వినాయకుడి విగ్రహాలు, లైట్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేషను, ఒకరిని మించి ఇంకొకరు చాలా డిఫరెంట్గా చేయాలనే కాంపిటీషన్ అనుకోండి, లేకపోతే ఏదైనా సరే స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళకంటే మేము ఇంకా బాగా చేయాలి అన్న అలా థాట్స్తో చాలా డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. మరి మండపాల ఏర్పాట్లతో అందరూ చాలా చాలా బిజీగా ఉన్నారు. ఇంకొక సైడ్ ఏమో వాళ్ళకి నచ్చిన వినాయకుడిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అష్ట కష్టాలు పడిపోతున్నారన్నమాట. చిన్న వినాయకుడి నుంచి భారీ వినాయకుడి వరకు సెలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఆకారం కానీ లేకపోతే ఒక కాన్సెప్ట్ కానీ ఇలా ఉంటుంది కదా. మరి ఈసారి హైదరాబాద్లో మన వినాయక చవితి ఏర్పాట్లు అయితే చాలా చాలా చాలా సూపర్గా జరుగుతున్నాయి. సో వినాయకుడి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక కొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు ఆ బుజ్జ గణపయ్య. మరి ఒక్కసారి ఆ బుజ్జ గణపయ్యను గుర్తు చేసుకుంటూ దండ అల్లయ్య ఉండ్ర అల్లయ్య దయ్యంచయ్య స్వామి అంటూ సూపర్ ట్రాక్ అయితే వినేది. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి బయట హడావిడి సందడి అలానే ఉంది. మరి అంటే ఈ సెప్టెంబర్ మాసం వస్తే చాలు, కొంచెం క్లైమేట్, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలియదు, అలాంటి సిచ్యువేషన్స్లో మనమున్నాము. అసలు వేడి అయితే విపరీతంగా ఉంటూ ఉంటుంది, మరి అప్పుడే ఏసీ వేసుకోవాలనిపిస్తుంది, అప్పుడే చల్లగా ఉంటుంది. సో అలాంటి క్లైమేట్స్లో అండ్ ఇప్పుడు మనకు గణేష్ చతుర్థి రాబోతుంది కాబట్టి ఏ గల్లీకి వెళ్ళినా, అంటే ఎక్కడ మనము షార్ట్ కట్స్లో వెళ్ళాలనుకున్నా లేకపోతే కొంచెం మెయిన్ రోడ్స్లో వెళ్ళాలనుకున్నా కూడా గణేషుని యొక్క మంటపాలు ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనము మన ట్రావెల్ని కొనసాగించాలి. మామూలుగా అయితే మనం ఆఫీస్కి ఈ ట్రాఫిక్ని కన్సిడర్ చేసుకొని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్. బట్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్స్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి కాబట్టి ఇంకాస్త ముందు బయలుదేరాలి. మరి ఇంకాస్త ముందు బయలుదేరాలి అని అంటే ఇంకాస్త త్వరగా లేవాలి. ఇంకాస్త త్వరగా లేవాలి అంటే కాస్త త్వరగా పడుకోవాలన్నమాట. ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మనం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకొని మన డేని అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసుకుందాము. అంతే ఎనర్జెటిక్గా కూడా ఉన్నాము. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి స్టూడియో క్లాక్ లో టైం 7 అవర్స్ క్రాస్ అయిపోయి 32 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయిందన్నమాట. మనం ఉదయం లేవగానే మనలో చాలా మంది ఏం చేస్తారు అంటే, రెగ్యులర్ గా అలవాటు ఉన్న వాళ్ళైతే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి షూస్ వేసుకొని వర్కౌట్ కి రెడీ అయిపోయి అలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మరి అప్పుడప్పుడు ఆ వర్కౌట్ చేసే ప్లేస్ని కూడా మార్చాలట. దానివల్ల మనకు చాలా చాలా చాలా ఎఫెక్ట్ కూడా మారుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఏసీ రూమ్లో థ్రెడ్మిల్ మీద నడవడం కాకుండా చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, పక్షుల యొక్క కిలకిల రావాలు, ఆ మార్నింగ్ సన్రైజ్ ఉంటుంది కదా, అలాంటి ప్లేస్లో కనుక మనం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. దాన్నే గ్రీన్ ఎక్సర్సైజ్ అని అంటారట. అంటే గ్రీన్ ఎక్సర్సైజ్ని మనము ప్రకృతికి దగ్గరగా ఉండడానికి అనమాట. వాకింగ్ అయినా, జాగింగ్ అయినా, సైక్లింగ్ అయినా, యోగా అయినా, ఏదైనా సరే మనం నేచర్లో కనుక చేస్తే మన బాడీతో పాటు మైండ్కి కూడా మంచి బ్రేక్ అనేది దొరుకుతుంది. మరి ఈ గ్రీన్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, వాటన్నింటి గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, మనకి వాట్సాప్ మెసేజెస్ కూడా వచ్చాయి. యాజ్ యూజువల్ మన ఆఫ్టర్ లాంగ్ టైం నవత గారు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారని, గుడ్ మార్నింగ్ అని. ఐఎమ్ సూపర్ సూపర్ సూపర్ అనమాట. మరి మీరు కూడా బాగున్నారని హోప్ చేస్తున్నాను. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మెరుగు మధు గారు భువనగిరించి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అని. అండ్ అఖిల మెసేజ్ చేసింది, గుడ్ మార్నింగ్ అని. థ్యాంక్ యూ అఖిల, మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ అని మెసేజ్ చేశారు. ఎస్ రాధా గారు. అండ్ మన బీవి రావు గారు కూడా మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ స్వాతి అనేసి. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అఖిల గారు చెప్పాను కదా, ఎస్. మరి పావని గారు కూడా మెసేజ్ చేశారు, గౌతమి గారు కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా మరొక్కసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది మీ ఆర్జీ స్వాతి శరత్. మరి మీరు కూడా వర్కౌట్ చేయాలి అని అనుకుంటే గనక ఇండోర్ని ప్రిఫర్ చేస్తారా, అవుట్డోర్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే అప్స్టేర్స్ అంటే మన టెరస్ పైకి కూడా వెళ్ళి చేయొచ్చు అనమాట, ఏది ప్రిఫర్ చేస్తారో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు నాకు వాట్సాప్ చేయాలి అనుకుంటే నా నెంబర్ 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, నేనైతే చదివి వినిపించేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎస్, చిన్న కమర్షియల్ చిన్న ప్రోమో అయితే వచ్చేస్తుంది, ప్రోమో తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎస్, ఇంద్రా మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, రాధే గోవింద ప్రేమే పుట్టింద అండ్ సూపర్ సూపర్ ట్రాక్ అయితే వినేసాం. మరి గ్రీన్ ఎక్సర్సైజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎస్, జిమ్ కు వెళ్ళాం, థ్రెడ్మిల్ ఎక్కాం, అక్కడే కూడా మనం నడుస్తూనే ఉన్నాం. ఎంత నడిచినా కూడా అక్కడే ఉంటాము. అదే ఒక్కసారి మనం బయటకు వచ్చి చూసామనుకోండి, బయటకు వస్తే చుట్టూ పచ్చని చెట్ల చల్లని గాలి, పక్షుల యొక్క సౌండ్స్, ఆ నేచర్ యొక్క స్మెల్, అదంతా చాలా చాలా బాగుంటుంది. మరి వాటన్నింటి మధ్యలో గనక మనము వాక్ చేసినట్లయితే తెలియకుండానే ఎక్స్ట్రా రౌండ్స్ కూడా చేయడానికి ఆప్షన్స్, ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా నడిస్తే మనకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది, కొంచెం బాడీ అంతా లైట్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు అందరూ ఏంటి అని అంటే ఫిట్నెస్కి గ్రీన్ వెర్షన్, అంటే గ్రీన్ ఎక్సర్సైజ్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారట. మన బాడీతో పాటు మైండ్కి కూడా ఇది చాలా చాలా చాలా మంచి అవుట్డోర్ బ్రేక్ అనే చెప్పాలి. సో కాసేపు మనం కూడా ఈ గ్రీన్ ఎక్సర్సైజ్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో దీనివల్ల అంటే గ్రీనరీ మధ్య జాగింగ్, సైక్లింగ్, గార్డెనింగ్, నేచర్లో ట్రయల్స్లో వాకింగ్, అవుట్డోర్ యోగా, ఇవన్నీ ఇందులోకి వచ్చేస్తాయన్నమాట. ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ వల్ల వచ్చే ఫిజికల్ బెనిఫిట్స్ ప్లస్ నేచర్లో ఉండటం వల్ల వచ్చే మెంటల్ వెల్బీయింగ్ బెనిఫిట్స్ కూడా రెండు మనకు ఒకేసారి మన సొంతం అవుతాయన్నమాట. మరి ఇలా గ్రీన్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ముఖ్యంగా మనకు కావాల్సిందే, ఎస్, స్ట్రెస్ అనేది తగ్గుతుందన్నమాట. నేచర్లో ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మన మూడ్ కానీ, మన స్ట్రెస్ కానీ, ఇలాంటివన్నీ ఒక అంటే మంచి మూడ్లోకి వచ్చేస్తాయట. సో కొన్ని కొన్ని టైమ్స్లో అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని కొన్ని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నారన్నమాట. అంతేకాకుండా మన మూడ్ అనేది ఫ్రెష్ అవుతుంది. నాలుగు గోడల మధ్య ఉండడం కంటే గ్రీనరీ, డే లైట్, ఫ్రెష్ సరౌండింగ్స్ మధ్య కదలడం చాలా చాలా చాలా మందికి ప్లెజెంట్గా ఉంటుందట. మరి ఈ గ్రీన్ ఎక్సర్సైజ్ వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనమైతే మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా ఎస్, మెసేజ్ అయితే వచ్చేసింది, మంగభాస్కర్ గారు మెసేజ్ చేశారు. ఎస్, మరి సూపర్ మార్నింగ్ 6 to 7 చాలా చాలా నచ్చిందంట ఆవిడకు. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ మెసేజ్ అండ్ గుడ్ మార్నింగ్ అని కూడా మెసేజ్ చేశారు మంగభాస్కర్ గారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజ్. మరి మీరు కూడా వింటున్నట్లయితే ఎలాంటి ఎక్సర్సైజ్ని ప్రిఫర్ చేస్తారో మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. జయ మూవీ నుంచి ఆర్పి గారు, ఉష గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: Yes, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్నెస్ లో గ్రీన్ ఎక్సర్సైజ్ గురించి. ఎక్సర్సైజ్ బోరింగ్ అనిపించదు అనమాట మనకు, ఎందుకంటే అక్కడ థ్రెడ్మిల్ ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది అని క్లాక్ ని చూస్తూ ఉంటాము. సరౌండింగ్స్ లో మనకి ఏమి కూడా కనిపించదు, అదే వాల్, అదే సైట్స్ కి ఉండే జనాలు, అదే కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా బయటకు వచ్చినట్లయితే మనకు నేచర్, సరౌండింగ్, ఇదంతా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. వాకింగ్ మాత్రమే కాకుండా జాగింగ్ కూడా చేసుకోవచ్చు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు, అవుట్డోర్ యోగా, అక్కడ కిడ్స్ ఉంటే వాళ్ళతో కూడా ప్లే చేయొచ్చు అనమాట. అంటే పార్క్ అనగానే మనకు మూమెంట్ ప్లస్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ బ్రాడ్గా గ్రీన్ ఎక్సర్సైజ్ కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోతుంది. దీని అంతటికీ ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు మార్నింగ్ లైట్ అనేది ఒక బోనస్ అనమాట. ఎందుకంటే అవుట్డోర్లో ఉండడం వల్ల న్యాచురల్ డే లైట్ ఎక్స్పోజర్ మనకు వచ్చేస్తుంది కదా. ఆ మార్నింగ్ లైట్ అనేది మన బాడీ క్లాక్కి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రీన్ ఎక్సర్సైజ్ వల్ల మనకు స్లీప్ కూడా క్యూర్ అవుతుంది. రెగ్యులర్ యాక్టివిటీ ప్లస్ డే లైట్ ఎక్స్పోజర్ ఉంటే మనకు చాలా చాలా హెల్దీ స్లీప్, చాలా రొటీన్ సపోర్ట్కి ఇది చాలా హెల్ప్ అవుతుందట. మరి ఈ వాకింగ్ అనేది ఎంతసేపు చేయాలి, ఎంత ఇంపార్టెంట్ ఈ ఫిట్నెస్, దీని గురించి కూడా మాట్లాడుకుందాము సూపర్ ట్రాక్ తర్వాత. ట్రాక్ అంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయ.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, మరి ఖడ్గ మూవీ నుంచి చిత్రమ్మ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. గ్రీన్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎంతసేపు చేయాలి అని అంటే డైలీ ఒక 20 మినిట్స్ చేసినా సరే సరిపోతుంది అన్నమాట. మరి డైలీ కుదరకపోతే మనము పెద్దవాళ్ళు అయితే సాధారణంగా వారానికి ఒక 150 నుంచి 300 మినిట్స్ వరకు చేస్తే సరిపోతుంది. అంటే వారానికి ఒక 3 డేస్ లేకపోతే 4 డేస్ మన వీలుని బట్టి చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మజిల్ స్ట్రెంగ్తింగ్ యాక్టివిటీ చేయాలని మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సూచిస్తుంది. కాబట్టి బిగినర్స్ అందరూ ప్రాక్టీసింగ్గా మనం అట్ ఏ టైమ్ అవర్స్ అవర్స్ చేయకుండా డైలీ ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లా అవుట్డోర్ వాకింగ్తో స్టార్ట్ చేసి మనం కంఫర్టబుల్ అయ్యే వరకు మెల్లమెల్లగా మనం చేయాలన్నమాట. ఫిట్నెస్ అంటే బాడీని మాత్రమే మూవ్ చేయడం కాదు, కొన్నిసార్లు మన మనసు కూడా రిఫ్రెష్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. కాబట్టి పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న టార్గెట్స్తో అలా బయటకు వెళ్ళి పచ్చదనాన్ని ఎంజాయ్ చేయడము, నేచర్ని ఎంజాయ్ చేయడము, అండ్ బోనస్గా మనకు చిన్న బ్రేక్ లాంటిది కూడా దొరుకుతుంది అని హ్యాపీ ఫీల్ అవ్వడం అన్నమాట. సో గో గ్రీన్ అండ్ గెట్ మూవింగ్ అనే నినాదం దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఏమంటారు? ఎస్, మరి స్టూడియో క్లాక్లో టైం అయితే 7 అవర్స్ క్రాస్ అయిపోయి 59 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. 8 o'clockకి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేనైతే మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు తొలిరోజు చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తాతమ్మధు, నవీన్ కుమార్ డెలుడు ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ప్రకటించారు. అంతకుముందు ఈ పరిణామాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు స్పీకర్ క్షమాపణ చెప్పాలంటూ శాసనసభలో తీర్మానం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావటం దురదృష్టకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు విమర్శించారు. ఎర్రవెల్లి వెళుతున్న తనతో పాటు తమ పార్టీ శాసనసభ్యులను హకీంపేట వద్ద పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ వడోదరాలో

30,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. ఆగస్టు నెలలోనే దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు 3, గౌహతి హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులు నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఈ దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబేలంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ ప్రవేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మరిన్ని ముఖ్యాంశాలు 9 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయా. మరి స్టూడియో క్లాక్ లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి 9 మినిట్స్ కూడా క్రాస్ అయిపోయింది. మనం ఎక్కడ ఉన్నాము అని అంటే మండేని ఎలాగలోగా దాటేశాము, మరి ట్యూస్డేకి కూడా టాటా చెప్పేశాము, ఇప్పుడు వచ్చేసింది వెడ్నెస్డే. మరి వెనక్కి చూస్తే 2 రోజులు అయిపోయాయి, ముందు చూస్తేనేమో వీకెండ్ ఇంకాస్త దూరంలో ఉంది అని వెయిట్ చేస్తూ ఉన్నాం కదా మనము. మరి మిడ్ డే అంటే వీకెండ్కి కన్ఫ్యూజన్లో, లేకపోతే వీక్ ఇంకా అయిపోతుందా లేదా ఇంకా ఫాస్ట్గా వెళ్తుందా స్లోగా వెళ్తుందా, వీకెండ్కి ఇంకా ఎందుకు రావట్లేదు అనుకోవాలా అర్థం కావట్లేదు అనమాట. ఎస్, వెడ్నెస్డే అంటే చాలు జస్ట్ అనదర్ వర్కింగ్ డే మాత్రం కాదు. ఎందుకు చెప్పాలా? ఎస్ చెప్పేస్తాను. వారం మొదట్లో మనం పెట్టుకున్న ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడి వరకు వచ్చాయి, అంటే వాటి స్టేటస్ ఏంటి, మన ఎనర్జీ మీటర్ ఎంత చూపిస్తోంది, మరి వీకెండ్ వరకు మన ఎనర్జీ అనేది క్యారీ అవుతుందా లేదా అని మనం కాస్త టైం తీసుకొని ఆలోచించాలన్నమాట. ఇలాంటివన్నీ చెక్ చేసుకునే చిన్న మిడ్ వీక్ చెక్ పాయింటే మన వెడ్నెస్డే. మరి ఈ వెడ్నెస్డే గురించి కొన్ని కబుర్లు కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి నీ స్నేహం మూవీ నుంచి ఉషమ్మ గారు పాడిన చిన్న

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఎస్, మామూలుగా మనం వీకెండ్ కబుర్లు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, బట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము వీక్ మిడ్ కబుర్లు. ఎస్, వీక్ మిడ్. మనం వారం సగంలో ఉన్నాం కాబట్టి కబుర్లు మాత్రం సగం సగం కాకుండా ఫుల్గా మాట్లాడేసుకుందాము, ఏమంటారు? ఎస్, మరి మనము వారం మధ్యలో ఉన్నాం కదా అని చెప్పేసి పాస్ తీసుకొని మన పనులనైతే పక్కన పెట్టలేము. కాబట్టి మనం చాలా రోజులుగా పోస్ట్పోన్ చేస్తూ ఉన్న కొన్ని పనులైతే చాలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కబోర్డ్ని క్లీన్ చేయడం, లేకపోతే ఎవరికైనా ఫోన్ మాట్లాడడం, ఇంకా చెప్పాలంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని అనుకొని మర్చిపోవడం అన్నమాట. నేను మీకు ఇది ఇచ్చేస్తాను, ఇది పంపిస్తాను త్వరలోనే అని చెప్తూ ఉంటాము, లేకపోతే మీకు ఈ పని చేసి పెడతాను అని. ఇలా ఏదో ఒక పని అనేది పెండింగ్ ఉంటుంది కదా, అలాంటి పనిని ఇప్పుడు ఈరోజు, అంటే మనము ఈరోజు చేసి చూసినట్లయితే నైట్ పడుకునేటప్పుడు ఒకలాంటి రిలాక్స్ అనేది మనకు వస్తుంది. హమ్మయ్యా, ఈరోజైతే నేను ఈ పని కంప్లీట్గా అట్లీస్ట్ అట్లాస్ట్ నేను ఈ పనిని ఫినిష్ చేసేసాను అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుందన్నమాట. అది చిన్న సాటిస్ఫాక్షనే ఉండొచ్చు, బట్ దానివల్ల చాలా చాలా చాలా యూజ్ ఉంటుంది తెలియకుండానే. సో మనం ఈ వీక్ మిడ్ కబుర్లకి, అంటే వెడ్నెస్డేకి ఒక మంచి పేరు పెట్టేద్దామా? వన్ థింగ్ ఇన్ వీక్ వెడ్నెస్డే అనమాట. అంటే ఎవ్రీ వెడ్నెస్డే మనము కొన్ని పెండింగ్ పోస్ట్పోన్ అయిన పనులు ఉంటాయి కదా, వాటినైతే మనం ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇంకా మాట్లాడుకుందాము, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. చిన్న కమర్షియల్ స్పాట్ వస్తుంది, స్పాట్ తర్వాత సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి ఒక చిన్న మార్పు అని అంటే, చెప్పాను కదా ఇందాక మనం వన్ థింగ్ ఇన్ వెడ్నెస్డే, ఏదో ఒక పని అనమాట. సో అది రెస్ట్ డే అని కాకుండా వెడ్నెస్డే వీక్ మిడ్ డే కాబట్టి వీక్ బిఫోర్కి కానీ వీక్ తర్వాత కానీ అంట ఆ వీకెండ్లో మనం చేయాల్సిన పనులు, ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి రీకాల్ చేసుకోవడం అన్నమాట. రీకాల్ చేసుకొని వీకెండ్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకు అనంటే వారం మొత్తం మనం ఫ్రైడే ఎప్పుడు వస్తుందా, ఫ్రైడే ఎప్పుడు అయిపోతుందా, సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వీక్ మిడ్లో మనం చేయాలి.

0: చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా వీక్ మిడ్లో మనం చేయాల్సిన ఈ పనులన్నీ ఒకసారి రీకాల్ చేసుకొని రీఫ్రెష్ చేసుకొని మనము హ్యాపీగా ఉండాలి అనుకుంటే, వీకెండ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న పనులైతే చేయడం అనేది కంపల్సరీ అనమాట. ఇదే వీకెండ్ అంటే మిడ్ మిడ్ వెడ్నెస్డే కబుర్లు అనమాట. ఎస్, మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, అంతకంటే ముందుగా చిన్న ప్రోమో అయితే వచ్చేస్తుంది, ప్రోమో తర్వాత సూపర్ ట్రాక్ అయితే విందాం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి మనమున్నాము వందనంలో. వందనంలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అని అంటే, కొన్ని కొన్ని టైమ్స్ మనము మన చేతుల్లోనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీస్ పట్టుకొని తిరుగుతూ ఉంటాము, వాటిని ఎక్కడో పెట్టేసి ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాము కదా.

ఇక్కడే పెట్టాను కదా, ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను అని అనుకుంటూ ఉంటాము. అండ్ కుక్ చేస్తూ చేస్తూ ఇందులో సాల్ట్ వేసానా, కారం వేసానా, లేకపోతే ఇంకేమైనా మసాలాలు వేసానా వేయలేదా అని అనుకుంటూ ఉంటాము. ఇక బయటికి బయలుదేరేటప్పుడు ఫోన్, పర్స్, ఇంటి కీస్ అన్నీ ఉన్నాయి కదా నా దగ్గర, ఓకే సరే ఉన్నాయి కదా అని మనది మనం మాట్లాడుకుంటూ ఉంటాము. పక్కన ఎవ్వరు కూడా ఉండరు, బట్ మనమే ఇలాంటివన్నీ క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటాము. మనమే క్వశ్చన్ వేసుకుంటాము, మనమే ఆన్సర్ చెప్పుకుంటాము. మరి ఇలా మనతో మనమే మాట్లాడుకోవడము స్ట్రేంజ్ హ్యాబిట్ అంటారా? అస్సలు కాదు, దీన్నే సెల్ఫ్ టాక్ అని అంటారు. అసలు ఈ సెల్ఫ్ టాక్ అనేది మన బ్రెయిన్కి ఎందుకు అవసరం అవుతుంది? దీనివల్ల ఏమవుతుంది? ఏం కంట్రోల్ చేసుకుంటాము? ఎందుకు దీన్ని యూజ్ చేస్తాము? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాము? ఎస్, ఈ సెల్ఫ్ టాక్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాము. కొన్ని విషయాలు వింటూనే ఉండండి. ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆచే స్వాతి శరత్. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది సఖియ మూవీ నుంచి, ఓ సంద్రమా. ఎస్, మల్లికార్జున్ గారు అండ్ చిత్రమ్మ పాడిన సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎస్, మరి మనం మాట్లాడుకోబోతున్నాము సెల్ఫ్ టాక్ గురించి. సెల్ఫ్ టాక్ అంటే ఏంటి? ఎస్, మనసులో మనం మనతోనే మాట్లాడుకోవడం అన్నమాట. మనకు మనమే ప్రశ్నలు వేసుకోవడం, ఒక సిచ్యువేషన్ గురించి మనమే అనలైజ్ చేసుకొని దాని గురించి మాట్లాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ పని చేస్తానా చేయలేనా, చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఇప్పుడు కామ్గా ఉండాలి నేను అని ట్రై చేయడం, ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఇంకోలా జరిగింటే బాగుండు కదా, ఈ పని చేస్తున్నాను కదా, ఈ పని చేశాక మళ్ళీ నేనేం చేయాలి, ఈరోజు నేను అన్నీ బాగానే చేసుకున్నానా, ఇలా అన్ని సెల్ఫ్గా మాట్లాడుకోవడం అన్నమాట. మనకు తెలియకుండానే రోజులో మనం చాలాసార్లు చాలా విషయాలు మనతో మనమే మాట్లాడుకుంటూ ఉంటాము. అసలు మనం మనతో ఎందుకు మాట్లాడుకుంటాము అనంటే, మన థాట్స్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి. అంటే ఒకేసారి చాలా విషయాలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా, ఆ టైంలో వాటిని మాటల్లో పెట్టుకోవడం వల్ల ఏం చేయాలో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అంటే నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను కదా, దీని తర్వాత ఇది చేస్తే బాగుంటుందా, అది చేస్తే బాగుంటుందా, లేకపోతే ఏది చేస్తే బాగుంటుంది, ఇలా క్లారిటీ కోసం మనం ముందు ఏ పని కంప్లీట్ చేస్తాను, తర్వాత ఇది చేస్తాను అని మనతో మనమే చెప్పుకోవడం ఒక చిన్న ప్లానింగ్ ఎక్సర్సైజ్ లాంటిదన్నమాట. మరి ఇంకా దీని గురించి మాట్లాడుకుందాము, ఎందుకంటే ఇలా సెల్ఫ్ టాక్ వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట, వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. ఎస్, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour.
2: Telangana,
1: the voice of our home state.
3: ఎస్, మరి వందనంలో మనం సెల్ఫ్ టాక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సెల్ఫ్ టాక్ అంటే మనము, అంటే మన ఆలోచనలను ఆర్గనైజ్ చేసుకోవడం అన్నమాట. అంతేకాకుండా ఎమోషన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం. కొన్నిసార్లు మనకు ఎందుకు బాధగా ఉందో కూడా అర్థం కాదు. అప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటాము, అసలు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాను, ఏం జరిగింది, మరి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్కి నేను బాధపడొచ్చా, బాధపడకూడదా, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం జరిగిందని మనల్ని మనమే ప్రశ్నించుకుంటే అసలు కారణం ఏంటో తెలిసి మనం డెసిషన్ తీసుకుంటాం అన్నమాట. ఎస్, డెసిషన్ మేకింగ్ లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఏదైనా సరే, ఎలాంటి విషయం అయినా సరే డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు ఈజ్ దిస్ గుడ్, ఈజ్ దిస్ బ్యాడ్ అని ఒకసారి మనము, అది ఇంటర్నల్గా కావచ్చు లేకపోతే బయటకి గట్టిగా కూడా మాట్లాడుకోవచ్చు, ఎలా అయినా సరే. బట్ సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అయితే గనక మనకు డిఫికల్ట్ సిచ్యువేషన్లో చాలా చాలా ధైర్యంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇది కొత్త పని కదా, నేను దీన్ని నేర్చుకోగలనా, ఎస్ నేర్చుకుంటాను, నేర్చుకొని చేస్తాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఇలాంటివన్నీ చాలా కాన్ఫిడెంట్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి కూడా, అంటే పిల్లలు హోంవర్క్ చేసేటప్పుడు లేకపోతే పెద్దవాళ్ళు కాంప్లికేటెడ్ టాస్క్ ఏదైనా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి అని మనం ఒక ప్లానింగ్ వేసుకుంటాం కదా, అలాంటి టైంలో కూడా ఈ సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ సెల్ఫ్ టాక్లో మనకు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటే నేను ఎప్పుడు తప్పే చేస్తుంటాను, నా వల్ల కానే కాదబ్బా, నేను చెయ్యలేను అని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. మన మూడ్, మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అలానే డీలా పడిపోతూ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా హెల్ప్ఫుల్ సెల్ఫ్ టాక్ అన్నమాట, మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి, పాజిటివ్గా మనల్ని మనం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఈ సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనం రోజంతా చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, కానీ మనతో మనం మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? మరి ఇప్పుడైతే తప్పకుండా ఆలోచించండి. సో సెల్ఫ్ టాక్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డైలీ కాసేపు ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా సరే మనతో మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. ఏమంటారు? ఎస్, సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. ట్రాక్ తర్వాత 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. వార్తా ముఖ్యాంశాల అనంతరం మళ్ళీ మనం బోల్డ్ అన్ని కబుర్లు అయితే మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ స్వాతి శరత్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు మూడు రోజు చేరుకున్నాయి. తొలిరోజు అసెంబ్లీ పరిసరాల్లో గందరగోళం చెలరేగ్గా ఆ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మండలి చైర్మన్ నిన్న సస్పెండ్ చేశారు. ఈరోజు పంచాయతీరాజ్ నాలుగవ సవరణ బిల్లు మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫీజ్ రీఎంబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలు పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరంగా విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీస్ అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రాత్రి వేళల్లో ప్రజా రవాణా డిమాండ్ దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించిన థర్డ్ షిఫ్ట్ బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేవలం 7 రోజుల్లో 9,286 మంది ప్రయాణికులు ఈ సర్వీసుల్లో ప్రయాణించారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిరుద్యోగ బీసీ మహిళలకు 119,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుందని ఆ సంస్థ విసి ఎండీ డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు. రాష్ట్రంలో 33 జిల్లాల పరిధిలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కుట్టు మిషన్ల సరఫరాకు సంస్థ ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన

ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. అమెరికా ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ధ నౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని ఆరోపించిన వాషింగ్టన్ ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బాడ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? అన్ని
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి మనమైతే వచ్చేసాము 9:00 టు 10:00 సెగ్మెంట్లోకి విత్ బ్రాండ్ హైదరాబాద్. మరి ఇప్పుడు చిన్నపిల్లలు మనల్ని ఎవరైనా అంటే మనం చిన్నపిల్లల్ని ఎవరైనా పెద్దయాక ఏమవుతావు అని అడిగితే డాక్టర్

ఇంజనీరో టీచరో అని అంటారు. మరి ఇప్పుడున్న హైదరాబాద్లో పిల్లల్ని ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం ఏమంటారో తెలుసా? గిస్ గిస్ గిస్ గిస్. ఎస్, నేను పెద్ద ఎంటర్ప్రెన్యూర్ అవుతాను అని చెప్తారు. ఎందుకు ఈ ఆన్సర్ వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, నేనైతే చెప్పేస్తాను, బట్ మీరు చేయాల్సిందల్లా వెయిట్ అండ్ లిజన్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. వింటూనే ఉండండి. పిల్లలు ఇలా ఎందుకు అంటున్నారో నేనైతే చెప్పేస్తాను. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిని నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎందుకు అని చెప్పాను అని అంటే ఎంటర్ప్రెనర్ అవుతా అనేసి. ఎందుకు అంటే ఇప్పుడున్న పిల్లల దగ్గర చాలా చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఐడియాస్తో పాటు ప్రోడక్ట్స్ అండ్ కస్టమర్స్తో మాట్లాడే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి ఉంది. కొంతమందికి సొంతంగా చిన్న బ్రాండ్ కూడా యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ లేకపోతే వాళ్ళ ఈ ఏజ్లో పాకెట్ మనీ అడిగే కంటే మేమే మా పాకెట్ మనీని ఎర్న్ చేయాలి అన్న బిజినెస్ ప్లాన్లో ఉంటున్నారన్నమాట. అయితే మన హైదరాబాద్లో త్వరలో ఇలాంటి చిన్న చిన్న ఎంటర్ప్రీనర్స్ అందరూ ఒకే చోట చేరబోయే ఒక కిట్ ప్రీనర్ కనెక్ట్ అనేది అవుతుందన్నమాట. మరి వాటి వివరాలు కూడా నేను చెప్పేస్తాను. మరి ఈ కిట్ ఎంటర్ప్రీనర్ అంటే కిట్ ప్రీనర్ అని అంటామన్నమాట, కిట్ ప్లస్ ఎంటర్ప్రీనర్. చిన్న వయసులోనే ఒక ఐడియాని అంటే ప్రోడక్ట్ కానీ ఏదైనా సరే వాళ్ళు ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడము, డిస్ప్లే చేయడము, కొన్నిసార్లు సెల్ చేయడం వంటి ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనే పిల్లల్ని మనం ఇన్ఫార్మల్గా కిట్ ప్రీనర్ అని అంటామన్నమాట. ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలతో పెద్ద బిజినెస్ నడిపించడం కాదు. బిజినెస్ అంటే అది ఎలా పనిచేస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ వాళ్లకు తెలుస్తాయన్నమాట. దీని గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాము. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

వాళ్ళు ఆలోచించినప్పుడు క్రియేటివిటీ, కమ్యూనికేషన్, బేసిక్ మ్యాథ్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ పెరుగుతాయి, వాళ్ళకి ప్రాక్టీస్ అవుతాయన్నమాట. మరి ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనకు చాలా చాలా విషయాలు వాళ్ళల్లో చేంజెస్ని మనం గమనిస్తూ ఉంటామన్నమాట. ఏంటి అని అంటే, మామూలుగా ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే, 14 to 13 ఇయర్స్ పిల్లలకి సుమారుగా అక్కడ అవకాశం అనేది ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, మనీ సెన్స్ అనేది వస్తుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, హ్యాండింగ్ రిజెక్షన్ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలాంటివన్నీ విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు. అంటే నా ప్రోడక్ట్ వాళ్ళు ఎందుకు కొనాలి, ఒక స్ట్రేంజర్కి మనం మన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళల్లో మన ప్రోడక్ట్ గురించి కాన్ఫిడెన్స్ని ఎలా పెంచాలి అనేది వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఇంకా ఈ టాపిక్ గురించి అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము కిడ్స్ ఎంటర్ప్రైనర్ గురించి. మరి ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే, పింక్ లెమనాయిడ్స్ కొండాపూర్లో సెకండ్ ఎడిషన్ సెప్టెంబర్ 20 రోజున నూక్ స్టూడియో హైదరాబాద్లో జరగబోతుందన్నమాట కిడ్స్ ఎంటర్ప్రైనర్. కాబట్టి దాని గురించి, ఆ ఈవెంట్కి రిలేటెడ్గా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఏవైనా హ్యాండ్మేడ్వి తయారు చేశారనుకోండి, బుక్ మార్క్స్, వాటి ప్రైస్ ఎంత పెట్టాలి, స్టాల్ని ఎట్లా అరేంజ్ చేయాలి, కస్టమర్కి దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మరి సేల్ అయిన తర్వాత మనీని ఎలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఒక టాపిక్ గురించి తీసుకొని

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

ఎస్, మరి మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం, కిడ్స్ ఎంటర్ప్రైనర్ గురించి. ఎస్, వాళ్ళ క్రియేటివిటీ అనేది పెరుగుతుందన్నమాట. అందరూ బ్రేస్లైట్స్ చేస్తున్నారు, స్టిక్కర్స్ చేస్తున్నారు, లేకపోతే కొన్ని అంటే కొన్ని థింగ్స్ తెచ్చి లెమనాయిడ్స్, లిటిల్ లిటిల్ జ్యూసెస్ ప్రిపేర్ చేయడము, ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా క్రోషియాతో చిన్న చిన్నగా ఏదైనా చేయడము, ఇలా ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి అనే థింకింగ్ అనేది వాళ్ళల్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అంతేకాకుండా ఒక కస్టమర్ ఏదైనా సరే సారీ నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు రిజెక్షన్ అనేది వాళ్లకు డిసప్పాయింట్మెంట్, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నెక్స్ట్ కస్టమర్తో నేను ఇంకా ఎలా మాట్లాడాలి, వాళ్ళని ఎలా ఒప్పించాలి అన్న థాట్ వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది కదా. అక్కడ హ్యాండిలింగ్ రిజెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక రెస్పాన్సిబిలిటీ అండ్ టీమ్ వర్క్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి స్టాల్ ప్రజెంటేషన్ వరకు ప్లానింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. పేరెంట్స్ గైడింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని అయి ఉండొచ్చు, ఎలా అయినా సరే, బట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువ పాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, టీం వర్క్ అనేది కూడా అలవాటు అవుతుంది అన్నమాట. సో కిడ్స్ ఎంటర్ప్రీనర్ అనగానే ఓ నా పిల్లోడు ఏదో సాధించేస్తున్నాడు, మనీ సంపాదించేస్తున్నాడు అని వాళ్ళని పొగడకుండా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు ఏంటి ఎలా చేస్తున్నారు, వాళ్ళతో కొంచెం డీటెయిల్డ్గా వాళ్ళని అడుగుతూ ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, చిన్న చిన్న సజెషన్స్ ఇస్తూ ఉండాలి. అంతేకాని వాళ్ళని ఒకటేసారి మనము ఫుల్గా పొగిడేస్తే వాళ్ళు మళ్ళీ ఏదో వేరే రూట్లోకి వెళ్ళిపోతారనమాట. కాబట్టి అలా కాకుండా మెల్లమెల్లగా వాళ్ళకి అర్థమయ్యేలా చెబుతూ ఉండాలి. ఎస్, ఇంకా మాట్లాడుకుందాము. ఒక సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, ట్రాక్ తర్వాత మాట్లాడుకుందాం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎస్, మరి కిడ్స్ ఎంటర్ప్రీనర్ గురించి సూపర్ సూపర్ గా మనం మాట్లాడుకుంటున్నాం కదా. చిన్న పిల్లల్లో వాళ్ళ అంటే వాళ్ళ క్రియేటివిటీని కానీ వాళ్ళ మైండ్ సెట్ని కానీ వాళ్ళ థింకింగ్ కెపాసిటీని కానీ పెంచడానికే మనం ఇది చేస్తున్నాం అనమాట. సో మనం కిడ్స్కి ఒక 500 రూపీస్ ఇచ్చి దీన్ని ఖర్చు చేయకుండా దీంతో బిజినెస్ ఎలా చేస్తావు అని అంటే వాళ్ళు ఆలోచించే విధానం ఉంటుంది కదా, దాన్నే మనం డెవలప్ చేయాలన్నమాట. దానికి బేస్గా చేసుకొని మనకు ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని చిన్న చిన్న స్టాల్స్ అనేవి పెడుతున్నారు కిడ్స్ గురించి. ఫస్ట్ మనం వాళ్ళని తీసుకెళ్ళి ఇలా ఇలా ఉంటుంది అని చూపించి ఎక్స్ప్లెయిన్ కనుక చేసినట్లయితే వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళకి ఏది నచ్చుతుంది, ఎందులో నాకు టాలెంట్ ఉంది, నేనేం చేయగలను అని వాళ్ళు సొంతంగా ఆలోచించడానికి ట్రై చేస్తారనమాట. ట్రై చేసి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మనం కూడా కాస్త హెల్ప్ చేయాలి. ఎస్, ఇది ఇవాళ్ళ ముచ్చట్లు. మరి వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, వినేద్దాం.

సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి బోల్డ్ అనే ముచ్చట్లు కబుర్లు మంచి పుణ్యక్షేత్రం గురించి అయితే మాట్లాడుకున్నాం. బయట కూడా మనం ఎక్కడ చూసినా ఫుల్ హడావిడి అండ్ సందడి అవుతూ ఉంది కదా, ఎందుకంటే మన గణపతి పప్ప ఇంకో 2-3 డేస్లో రాబోతున్నారు కదా. మరి ఈ 3-4 డేస్లో మనం ఫుల్ ప్రిపరేషన్గా ఫుల్ ఎనర్జీగా ఉండాలి అంటే ఏం చేయాలి? అప్పుడప్పుడు జస్ట్ స్టే ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయ. మరి బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే మంచి మంచి కలర్ఫుల్ పాటలతో మాటలతో నేనైతే వచ్చేస్తాను. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలను వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పంచాయతీరాజ్ చట్టం 2018కి సవరణ బిల్లును ఈరోజు అసెంబ్లీలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని సమీపంలో నేషనల్ బ్యాంకుల్లో జమ చేసుకునేలా ఈ చట్ట సవరణ చేపడుతున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలతో జమ అవుతుంది. తెలంగాణ శాసనసభలో ఈరోజు 10 అంశాలపై చర్చ జరగనుంది. పలు అంశాలపై సభ్యులు సంబంధిత మంత్రులు ప్రశ్నలు అడగనున్నారు. అలాగే శాసనమండలిలో కూడా 10 కీలక అంశాలు చర్చకు రానున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావుతో పాటు ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్లో లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్నారు. మధ్యాహ్నం ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి ఫిర్యాదు చేయనున్నారు. క్రీడా శిక్షణ ఫీజుల సవరణపై వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, జిల్లా స్థాయి నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపింది. ఆర్థిక ఇబ్బందులు క్రీడా ప్రతిభకు అడ్డంకి కాకూడదని శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాల సాగు విస్తరణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రైతులకు అధిక ఆదాయం అందించే కూరగాయల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నాబార్డుతో పాటుగా సంబంధిత సంస్థల సహకారంతో సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా పోలీసుల గౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారని ఆరోపిస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న మహిళా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి మహిళా సిబ్బంది భద్రతకు కఠిన రక్షణ చర్యలు తీసుకోవాలని కావ్య కమిషన్ను కోరారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైల్ వార్డన్స్తో సహా 7437 పోస్టుల దరఖాస్తు గడువు తెలంగాణ రాష్ట్రస్థాయి

పోలీస్ నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు మూడు రోజులు కొనసాగుతున్నాయి. ఉభయ సభల్లో బీఆర్ఎస్ సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నినాదాలు చేస్తూ సభకు అంతరాయం కలిగించారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించవద్దని, ఏ విషయమైనా రాతపూర్వకంగా తనకు అందిస్తే చర్చించేందుకు సిద్ధమని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా సహకరించాలంటూ పదే పదే విజ్ఞప్తి చేసినా నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తూ కార్యకలాపాలకు అడ్డు తగలడంతో 17 మంది బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ప్రసాద్ కుమార్ ఈ సెషన్స్ ముగిసేదాకా సస్పెండ్ చేశారు. మరోవైపు శాసనమండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులు వాణిజ్యం పెంచేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో మంగళవారం ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో లారెల్ జూనియర్తో జరిగిన సమావేశంలో ఈ మేరకు చర్చించారు. నాణ్యమైన బియ్యం సరఫరా సామర్థ్యం, ఆధునిక మిల్లింగ్ వ్యవస్థ తెలంగాణకున్నాయని పేర్కొనగా పెద్ద పరిణామంలో కొనుగోలు అవకాశాలు పరిశీలిస్తామని లారెల్ సానుకూలంగా స్పందించారు. విద్యా సంస్థల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, ఫైర్ ఎన్ఓసీ ప్రక్రియలపై నిర్దేశిత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో డీజీఎఫ్ఎస్ కార్యాలయంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు అంశాలు వివరించారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు, యువతలో సృజనాత్మక ప్రతిభ వెలికి తీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి యువ ఫిలిం మేకర్స్కు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎఫ్డీసీ ఎండి ముకుందరెడ్డి తదితరులతో కలిసి మంత్రి ఛాలెంజ్ పోస్టర్ ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాల క్షేత్రస్థాయి సాంకేతిక పరిశీలన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందం పూర్తి చేసింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈ రోజు నుంచి ఈ నెల 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కటక్లో సరళ సాహిత్య సంసద్ కళింగరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఈ పురస్కారంలో సరస్వతీదేవి వెండి విగ్రహం, ప్రశంసా పత్రం ఉంటాయి. ఈ సందర్భంగా జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ, ఒక వ్యక్తి జీవితంలో ఎంత దూరం ప్రయాణించినా పుట్టిన నేల జ్ఞాపకాలు, గుర్తింపు, సాంస్కృతిక వారసత్వం తీర్చిదిద్దుతూనే ఉంటుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో లిసనర్స్, ఆర్ యూ సమ్వన్ హూ లవ్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ద పేజెస్ ఆఫ్ అ గుడ్ బుక్ అండ్ విషెస్ అదర్స్ కుడ్ ఎక్స్పీరియన్స్ ది సేమ్ జాయ్ దట్ యూ ఫౌండ్ బిట్వీన్ దోస్ పేజెస్? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. హైదరాబాద్ అంటేనే వంటలకి చాలా ఫేమస్, మరి చాలా మంది ఇష్టపడే ప్లేస్. ఫుడ్ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో హైదరాబాద్ ఫుడ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సో ఈరోజు మనం జస్ని హైదరాబాద్లో మాట్లాడుకోబోతున్నవి రెండు వంటలు. అవి నిజాం కాలర్ నుంచి మరి చాలా ఫేమస్. సో నిజాం కాలర్ నుంచి వరకు కూడా ఈనాటికి మరి ఆ వంటకాలు చాలా ఫేమస్గా ఉన్నాయి. అండ్ హోటల్స్లో తెప్పించుకొని తింటున్నారు. అండ్ ఇళ్లల్లో కూడా ఆ వంటకాలు మరి రెగ్యులర్గా చేసుకొని తింటూనే ఉన్నారు. అవి ఏంటి అంటే బగారా బైంగన్, మిర్చికా సాలన్. సో ఈ రెండు వంటకాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం జస్ని హైదరాబాద్లో.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. ఈరోజు మన జస్ని హైదరాబాద్ లో మరి తెలుసు కదా, బగార బైగన్, మిర్చిక సాలన్ అనే వంటకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇవి రెండు నిజాం కాలం నాటి వంటకాలని చెప్పొచ్చు, మొఘల్ వంటకాల నుంచి వచ్చాయి. సాలన్ అంటే గ్రేవీ కూర. నిజాం వంటగదిలో మరి బిర్యానీ చాలా డ్రైగా ఉండేదట, దాన్ని తడి చేసుకొని తినడానికి పక్కన ఒక పులుపు కారం వగర ఉండేవి కావాలని వంట వాళ్ళు ఇది తయారు చేశారు. అదే మిర్చిక సాలన్. తర్వాత అదే గ్రేవీలో సీజనల్గా దొరికే గుత్తి వంకాయలు వేసి చేస్తే అది బగారా బైంగన్ అయ్యింది. బగారా అంటే తాలింపు, పోపు పెట్టడం అని అర్థం. సో ఇలా మరి బగారా బైంగన్, మిర్చిక సాలన్ మొఘల్ వంటకాల నుంచి వచ్చిందనమాట.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. సో మనం ఈరోజు మనం మాట్లాడుకుంటుంది బగారా బైంగన్ మిర్చిక సాలన్ వంటకాల గురించి. అయితే దీంట్లో పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి వాడటం, ఇది పక్కా దక్కన్ పీఠభూమి స్టైల్ అని చెప్పొచ్చు, మహారాష్ట్ర స్టైల్ కూడా అని చెప్పొచ్చు. ఇది మహారాష్ట్ర కర్ణాటక నుంచి వచ్చిన ప్రభావం, అందుకే దీన్ని బిర్యానీకి పర్ఫెక్ట్ జోడి అని కూడా చెప్తుంటారు ఈ కర్రీని. అయితే కావలసినవి పల్లీలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 3 స్పూన్ల ఉల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు కొంచెం, తర్వాత నిమ్మకాయ ఎంత, పసుపు, తర్వాత సారీ చింతపండు గుజ్జు ఇంచుమించు ఒక నిమ్మకాయకు ఎంత వస్తుందో ఆ పులుపు అంత మేరకు మరి దీన్ని ఉపయోగించుకోవాలి. అలాగే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఇవన్నీ కూడా మరి బగారా బైంగన్ మిర్చికి సాలన్ ప్రిపేర్ చేయడానికి కావలసిన వస్తువులు. సో దీన్ని ఎలా తయారు చేయాలనేది కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.
2: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
3: ఆహా,

0: తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ. ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా అవుతుంది రామకోటి. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ భాయ్.
1: గరం చ గరం చ మసాల్ టీ.
2: తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం తరగడతకదిం

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. సో మరి దీని ప్రిపరేషన్ గురించి మనం తెలుసుకుందాం. స్టెప్ వన్ లో పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడిని నూనె లేకుండా దొరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అయితే అదే బాండిలో ఉల్లిపాయల ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించాలి నూనెలో. ఇవన్నీ చల్లారక మిక్స్లో మెత్తని పేస్ట్ చేయాలి. అలాగే స్టెప్ టూకి వచ్చేసరికి వచ్చే కూరగాయలు వేయించడం. బగారా బయంగన్ కోసం చిన్న గుత్తి వంకాయల ముక్కల్ని అట్లా పెట్టుకోవాలి. సో 4 గ్లాసులు పెట్టి నూనె, మరి రైస్ కూడా మరొక 4 గ్లాసులు అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. బగారా బయంగన్ కోసం చిన్న గుత్తి వంకాయలు 4 తీసుకోవాలి. సో వీటిని 4 ముక్కలుగా చేసేయాలి. గుత్తి వంకాయలని 4 కట్ చేసేయాలి, కాట్లు పెట్టాలి. అంటే 4 భాగాలుగా కాట్లు పెట్టేసేయాలి 4 ముక్కలు వచ్చేటట్టు. సో నూనెలో 5 నిమిషాలు వీటిని వేయించి తీయాలి. మిర్చిక సాలన్ అంటే ఇంకా పెద్ద బజ్జీ మిర్చిలను మధ్యలో ఘాటు పెట్టి గింజలను తీసేసి మరి వీటిని నూనెలో వేయించి తీయాలి. తర్వాత ఇంకా స్టెప్ 3లో సాలం చేయటం. బాండిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చితో పోపు పెట్టాలి. తర్వాత ఇదే బగారా అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు మనం రుబ్బిన పల్లీలు పేస్ట్ వేసి నూనెపైకి వచ్చే వరకు వేయించాలి. సో ఇంకా ఆ తర్వాత ఏం చేయాలనేది మరి ఈ సాంగ్ తర్వాత మనం మాట్లాడుకుందాం. జస్ని హైదరాబాద్లో

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ లో ఈరోజు బగారా బైంగన్ మిర్చి కషాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో స్టెప్ 3 మనం చూసాం కదా, మరి సాలన్ చేయటం. బాండీలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చితో పోపు పెట్టండి. అయితే ఇదే బగారా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేయండి. ఇప్పుడు మనం రుబ్బిన పల్లీలు పేస్ట్ చేసి కూడా నూనెపైకి వచ్చే వరకు వేయించాలి. అలాగే చింతపండు గుజ్జు ఒక గ్లాస్ నీళ్లు పోసి, వేయించిన వంకాయలు, మిర్చి వేసి, ఉప్పు వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. చివరిలో కొంత కొత్తిమీర చల్లండి. ఇంకా మరి వంకాయ కర్రీ, ఒక రకంగా ఇది వంకాయ కర్రీ, బగారా బైంగన్ తయారైపోయినట్టే. సో ఇలా ఈ రెండు రకాల బగారా బైంగన్ మిర్చి కషాయం వంటకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం జస్ని హైదరాబాద్ లో. సో వంకాయ ముక్కలు అలా వేసి కాసేపు ఉంచడం వల్ల అవి బాగా మగ్గి ఉడికి మనకి కాసేపటికి మంచి బగారా బైంగన్ తయారైపోతుంది.

0: ചെവിയറയ്യ.
1: അതിരിപ്പോണാതി പാർട്ടി പാർട്ടി.
2: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. అలా ప్రిపేర్ అయిన బగారా బైంగన్ మిర్చిక సాలంలో మరి హోటల్ టేస్ట్ రావాలంటే మరి చివరిలో ఒక హాఫ్ స్పూన్ బెల్లం వేయండి. పులుపు కారం బ్యాలెన్స్ అవుతుంది. ఇది బిర్యానీ బగారా రైస్ పుల్కా దేనిలోనైనా అదిరిపోతుంది టేస్ట్. సో ఈ మూడు ఐటమ్స్ కూడా మరి ఈ బగారా బైంగన్ ఆర్ మిర్చిక సాలన్ ఈ కర్రీస్ రెండు కూడా మనం వీటన్నిటికీ కూడా సరిపోతుంది అండ్ వాటికి సెట్ అయ్యే వంటకం అని చెప్పొచ్చు. సో ఇది ఈరోజు మన జస్ని హైదరాబాద్ వంటకం.

0: ఇప్పుడు వార్తాముఖ్యాంశాలు.
1: మొత్తం సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మంత్రి శ్రీధర్ బాబు సిఫారసు మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోగా, సస్పెండ్ అయిన వారిలో కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ల వ్యవహారాన్ని మండల చైర్మన్ ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. వారి ప్రవర్తనపై పరిశీలన జరిపి తగిన నివేదిక అందించాల్సిందిగా చైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తమపై కేసులు పెట్టడం సహజమేనన్న మాజీ మంత్రి కేటీఆర్ తమ ఫోటోలను ఏఐతో మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించి కాళోజీ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ భాష సంస్కృతులను చాటిన కాళోజీ స్ఫూర్తిని భావితరాలకు అందిస్తూ సాహిత్యానికి తగిన ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమాంగా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను కలుసుకోనున్నారు. తెలంగాణ చట్టసభలను కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ రాజకీయ స్వార్థానికి, దూషణలకు వాడుకుంటున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలను తెలంగాణ సమాజం అసహించుకుంటోందని, ప్రజా సమస్యలను పక్కనబెట్టి రెండు పార్టీలు తెలంగాణ సమాజమని మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎర్రవల్లి నిరసన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ది చేసి బీఆర్ఎస్ ఎస్సీలను, సమాజాన్ని అవమానించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజ్యాంగానికి తలవంపులు తెచ్చే ఈ చర్యలు అసమానతలకు, శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఏ భాష నీది, ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, తెలుగువాడై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంకా చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా. మరి ఇంత బాగా చెప్పింది ఎవరో తెలుసు కదా, కాళోజీ నారాయణరావు గారు. ఈరోజు వారి జయంతి. అంతేకాదు తెలంగాణ భాషా దినోత్సవం.

ప్రముఖ తెలంగాణ కవి పద్మభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. వీరు 1920 సెప్టెంబర్ 9న జన్మించారు. కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ యాసలోనే సామాన్య ప్రజల బాధలను గురించి రాశారు, ప్రజలను చైతన్యవంతం చేశారు. అందుకే తెలంగాణ ఏర్పడ్డాక 2014-2015లో ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. తెలంగాణ భాషా దినోత్సవం రోజు మరి స్కూళ్ళల్లో, పాఠశాలల్లో, కాలేజెస్లో మరి విద్యార్థులకు మరి తెలంగాణ భాష, తెలంగాణ మాండలిక ప్రాధాన్యతను తెలపడంతో పాటు మరి తెలంగాణ భాష సాహిత్యము, అలాగే ఇక్కడి చరిత్రల మీద, మరి ఇక్కడి గొప్ప వ్యక్తుల మీద మరి ఎస్ఏ కాంపిటీషన్స్, తర్వాత ఎలక్విషన్స్, ఇట్లా చాలా రకాలైన పోటీలను నిర్వహించి మరి భాషకు సంబంధించి మరి ఎన్నో విషయాలను అధ్యాపకులు, లెక్చరర్స్ మరి ఈరోజు బోధించడంతో పాటు వాటి మీద కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తారు. అలాగే రవీంద్ర భారతులు సాహితీవేత్తలకు అవార్డులు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. స్కూళ్ళలో, కాలేజీలలో తెలంగాణ యాసలో కవితలు, పాటలు రాయించడం, తర్వాత పాడించడం, అలాగే కవితల పోటీలు, అలాగే నాటకాలను కూడా మరి స్కూల్స్లో, కాలేజెస్లో ప్రదర్శిస్తారు. ఈ తెలంగాణ భాషకు సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలలో మరి ఇలా కాంపిటీషన్స్ నిర్వహించడంతో పాటు నాటకాలను కూడా వేస్తారు. సో మరి ఈ సందర్భంలో మరి తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ భాష కోసం విశేషంగా కృషి చేసిన కవులకు మరి నాయకులకు మరి కొంతమంది ఇప్పుడు మన మధ్య ఉన్నారు. మరి ఇంకో కొంతమంది మరి ఈ రాష్ట్రం ఏర్పడటానికి, రాష్ట్ర విముక్తి కోసం ఎన్నో రకాలుగా, అంటే ఎన్నో ఉద్యమాల ద్వారా మరి ఈ రాష్ట్రానికి స్వేచ్ఛ రావడం కోసం ఒకసారి ఉద్యమం జరిగింది. తర్వాత స్వరాష్ట్రం ఏర్పడడం కోసం మరొక ఉద్యమం, 2-3 ఉద్యమాలు జరిగాయి. సో ఈ ఉద్యమాలలో ఎంతోమంది వారి రక్తాన్ని చిందించారు, నేల కొరిగారు. మరి ఈ సందర్భంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా మనం మనస్ఫూర్తిగా రెయిన్బో ఎఫ్ఎం నుంచి నివాళి అర్పిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. హిమాలయాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రోజే హిమాలయ దినోత్సవం. 2010లో పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ, అనిల్ ప్రకాష్ జోషి లాంటి వారు ఈ రోజును మొదలుపెట్టారని చెప్పొచ్చు. 2015లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారికంగా సెప్టెంబర్ 9 హిమాలయ దివస్గా కూడా ప్రకటించింది. హిమాలయాలు కేవలం మంచుకొండలు కాదు, మన నదులు వర్షాలకు వాతావరణానికి మూలం. అక్కడ అడవులు నరకటం, ప్లాన్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సో దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ రోజును జరుపుకుంటాం మన భారతదేశంలో. సో సుందర్లాల్ బహుగుణ గారు, అనిల్ ప్రకాష్ జోషి గారు చేసిన ఆ ప్రయత్నం మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక అవగాహన కలగడంతో పాటు మరి ఆ ప్రాంతంలో మరి అనుమతులు లేకుండా విచలవిడిగా ఇళ్ళు కట్టడం వల్ల మరి ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయో మరి దీని గురించి ఒక అవగాహన కల్పిస్తూ హిమాలయాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ ప్రాంతంలో నివసించే వారంతా కూడా. సో వారే కాకుండా మరి దేశవ్యాప్తంగా కూడా మరి ఈ హిమాలయ దినోత్సవం గురించి ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్నారు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు మరి ఇలాంటి ఎన్నో చైతన్యవంతమైన అంశాలని ప్రజలకు అందించి ప్రజలని చైతన్యపరిచారు. మరి తొలి మలి దశ ఉద్యమాల్లో కూడా మరి చాలామందిని ప్రభావితం చేశారు కాళోజీ నారాయణరావు గారు. ఇది ఆయన జీవిత సిద్ధాంతం అని చెప్పొచ్చు. తన పుస్తకం పేరు కూడా నా గొడవ అని పెట్టుకున్నారు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అనేవారు కాళోజీ నారాయణరావు గారు. ఈ సందర్భంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా మరి కాళోజీ నారాయణరావు గారికి మనం మనస్ఫూర్తిగా మరొకసారి నివాళి అర్పిద్దాం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విద్యను రక్షించే అంతర్జాతీయ విద్యా రక్షణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం. సో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లేదా సాయుధ ఘర్షణలు ఇలా జరిగే ప్రాంతాల్లో పాఠశాలలు, విద్యార్థులు ఇంకా ఉపాధ్యాయులపై జరిగే దాడులు జరగకుండా రక్షణ కల్పించాలనే అవగాహన కోసం ఐక్యరాజ్య సమితి ఈరోజు ప్రత్యేక దినోత్సవంగా ప్రకటించింది. సో ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా మరి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ మరి విద్యను రక్షించే ప్రయత్నం చేస్తుంది యుఎన్ఓ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమ్యూటా. 1991 సెప్టెంబర్ 9 తజికిస్తాన్ దేశం సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించింది. సో మరి ఈ రోజున వారు స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు తజికిస్తాన్ దేశం వాళ్ళు. అలాగే ఉత్తర కొరియా ఆవిర్భావం, కొరియా ద్వీపకల్పం విడిపోయిన తర్వాత అధికారికంగా డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా ఏర్పడింది ఉత్తర కొరియా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతాపార్టీ సెప్టెంబర్ 17 నుంచి నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ తెలిపారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాళోజీ జీవన ప్రస్థానం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని, కాళోజీ సాహిత్య స్ఫూర్తి నేటి యువతకు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. అసెంబ్లీ వద్ద ఘటనపై మంత్రి సీతక్క వీడియో విడుదల చేశారు. సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్పై హరీష్ రావు స్పందిస్తూ, ఇది తమ సస్పెన్షన్ కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ సస్పెన్షన్ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఇలాంటి చర్యల

వల్ల ప్రజా తిరుగుబాటు మరింత బలపడుతుందని హెచ్చరించారు. శాంతి భద్రతల వైఫల్యానికి హోంమంత్రిగా ఉన్న సీఎం బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కేసీఆర్ చెడును కోరుకోలేదని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ తెలిపారు. గతంలో కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేనప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారని గుర్తుచేస్తూ ప్రతిపక్ష నాయకులను గౌరవించే సంస్కృతి తమ పార్టీదేనని స్పష్టం చేశారు. రాష్టంలోని పరిస్థితులపై గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వివరించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో సహా పలువురు ఎమ్మెల్యేలపై పోలీసులు జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు సమర్పించినట్టు చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్తోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉద్యోగ నియామకాల వృద్దిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే నగరంలో నియామకాలు 23% పెరిగినట్టు naukri.com నివేదిక వెల్లడించింది. దీని తర్వాతి స్థానాల్లో కోల్కతా 22%, చెన్నై 20% వృద్ధి సాధించగా ఇతర పెద్ద మెట్రో నగరాలు వెనుకబడ్డాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యువతను ముందు తరంలో నడిపించడానికి, యువతని చైతన్యపరచడానికి, యువత స్వయం శక్తితో ముందుకు నడవడానికి మరి తనకు తానుగా ఏర్పరచుకున్న ఒక మంచి ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తూ, మరి కేవలం ఉద్యోగం కోసం వెతకడం కోసం కాకుండా ఉద్యోగాలను కల్పించే స్థితికి యువత ఎదగాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే స్టార్టప్ ఇండియా. మరి ఇప్పుడు స్టార్టప్ ఇండియా దూసుకుపోతుంది. ప్రతి సంవత్సరం కూడా స్టార్టప్ ఇండియా సంబంధించి మరి గ్రోత్ పెరుగుతుంది తప్ప తగ్గడం అనేది మనకు ఎక్కడ కనిపించడం లేదు. మరి యువతలో కూడా స్టార్టప్ ఇండియా గురించి మరి మంచి అవగాహన కల్పిస్తుంది భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం ఇటీవల స్టార్టప్ ఇండియా నిబంధనల్లో మరియు బడ్జెట్లో వ్యవస్థాపకులకు మేలు చేసేలా పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకొచ్చిండ్రు, మార్పుల్ని కూడా తీసుకొచ్చారు. స్టార్టప్ గుర్తింపు నిబంధనల సవరణ, డిపిఐఐటి రూల్స్ను కూడా కొంచెం మార్చేశారు. అయితే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండియా సారీ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా స్టార్టప్ల అర్హత ప్రమాణాలను కూడా మార్చిందని చెప్పొచ్చు స్టార్టప్ ఇండియా. సో ఇంకా స్టార్టప్ ఇండియా గురించి ఇంకా మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం స్టార్టప్ ఇండియాలో.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియాలో ఇది వరకు 100 కోట్ల టర్న్ ఓవర్ దాటితే స్టార్టప్ హోదా ముగిసేది. ఇప్పుడు ఆ పరిమితి 200 కోట్లకు పెంచారు. దీనివల్ల వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలు మరికొంతకాలం ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట. సో మరి 100 కోట్ల నుంచి 200 కోట్లకు పరిమితి పెంచడం వల్ల మరి మరికొన్ని కంపెనీలు ఇంకా ప్రగతిని సాధించడంతో పాటు మరికొంతమంది కొత్త స్టార్టప్లకు ఇదొక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో వారికి ఒక ఉత్సాహంతో వారిని ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి మరి ఇంకా మరిన్ని మార్పులను కూడా తెచ్చే దిశగా స్టార్టప్ ఇండియా ప్రయత్నం చేస్తుంది.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

0: FM Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియాలో టెక్ స్టార్టప్ల ప్రత్యేక కేటగిరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటరింగ్ వంటి అధునాతన సాంకేతికతల మీద పనిచేసే డీప్ టెక్ స్టార్టప్ల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా తీసుకొచ్చారు. అయితే వీటి పరిశోధనలకు ఎక్కువ సమయం పెట్టుబడి అవసరం కాబట్టి వీటి కాలపరిమితిని 20 ఏళ్ళు, అలాగే టర్నోవర్ పరిమితి 300 కోట్ల వరకు కూడా పెంచారు స్టార్టప్ ఇండియా. సో మరి స్టార్టప్ ఇండియా మరి దూసుకుపోతుందని చెప్పొచ్చు. మరి స్టార్టప్ ఇండియా వైపు మరి యువత ఆకర్షితులు అవుతున్నారు. మరి ఇంతకుముందు మరి బీటెక్ అయిపోయింది అనగానే మరి ఎక్కడ జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబా లేదా ప్రైవేట్ సెక్టార్లో మనం జాబ్ వెతుకోవాలి అనే ఆలోచనతో ఉండేవారు. మరి ఈ రోజులో మరి చాలామంది యువత స్టార్టప్ వైపు ఆసక్తి చూపించడంతో పాటు వాళ్లకున్న కొత్త కొత్త ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మరి ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఏదైనా ఒక ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మరి సొంత నిర్ణయాలు ఆర్ సొంత పెట్టుబడి పెట్టి సొంత కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందనే అవగాహన చాలామంది యువతలో వస్తుంది. కాబట్టి స్టార్టప్ ఇండియా వైపు ఎక్కువ మంది యువత ఆసక్తి చూపిస్తున్నారు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు స్టార్టప్ ఇండియాలో. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండింగ్ మరియు గ్రాంట్స్ అప్డేట్. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ SISFS ఐడియా దశలో ఉన్న స్టార్టప్లకు ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం 20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే ఈ పథకం కింద ఇంక్యుబేటర్ల ద్వారా నిధుల పంపిణీ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. సో ఈ విధంగా స్టార్టప్ ఇండియా యువతను ప్రోత్సహించడందుకు అన్ని రకాల మార్పులను తీసుకొస్తూ యువతను ప్రోత్సహిస్తూ మరి స్టార్టప్ ఇండియా వైపు యువత ఆసక్తి పెంచుకునే విధంగా మరి మరిన్ని మార్పులను తీసుకొస్తుంది స్టార్టప్ ఇండియా.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. 2024 ఇనిషియేటివ్తో పాటు మిజోరాం, సిక్కిం వంటి రాష్ట్రాలు స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కొత్త స్టార్టప్ గ్రాంట్లు మరియు ఇన్సెంటివ్స్ను కూడా ప్రారంభించింది స్టార్టప్ ఇండియా. సో ఈ విధంగా స్టార్టప్ ఇండియా యువతను ప్రోత్సహిస్తూ మరి అందరూ యువత స్టార్టప్ వైపు ఆసక్తి చూపే విధంగా కొత్త కొత్త ప్రణాళికలను, కొత్త కొత్త పథకాలని ప్రవేశపెడుతుంది స్టార్టప్ ఇండియా.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్ట్అప్ ఇండియా. ఎంఎస్ఎంఈలు మరియు చిన్న వ్యాపారుల కోసం బడ్జెట్లో 32,000 కోట్ల కేటాయింపులను ప్రకటించారు. అయితే దీని ద్వారా కొలెటరల్ ఫ్రీ, హామీ లేని రుణాల పరిధిని కూడా పెంచారు. ఈ విధంగా స్టార్టప్ ఇండియాను ప్రోత్సహించడంతో పాటు అలాగే యువత ఈ వైపు స్టార్టప్ ఇండియా వైపు ఆకర్షితులు అవ్వటం వల్ల మరి మరెంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు మన ఎకానమీ పెరగడానికి కూడా ఈ స్టార్టప్ ఇండియా దోహదం చేస్తుంది అని మరి ప్రభుత్వం విశ్వసిస్తుంది. అండ్ ఈ వైపు మరి యువత కూడా స్టార్టప్ ఇండియా వైపు ఆసక్తి చూపిస్తున్నారు. సో మరి రానున్న రోజుల్లో స్టార్టప్ ఇండియా మరింత వేగంగా దూసుకుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇది ఈరోజు స్టార్టప్ ఇండియా. మరి కాసేపట్లో తాజా ట్యూన్స్ మీకోసం వస్తాయి. Jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump jump j

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
1: వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అత్యధిక రద్దీ ఉండే 7 కీలక రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఢిల్లీ ముంబై, ముంబై చెన్నై, చెన్నై కోల్కతా, కోల్కతా ఢిల్లీ మార్గాలు ఇందులో ఉన్నాయి. ఈ కారిడార్లు మొత్తం రైల్వే రద్దీలో 40% మోస్తున్నాయని, ఇప్పటికే 2000 కిలోమీటర్ల మేర 4 లేన్ల పనులు పూర్తయ్యాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల వేళ బీజేపీకి 1,472.8 కోట్ల నిధులు వచ్చినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్కు 207 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చినట్టు తెలిపింది. అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలో బీజేపీకి 160 కోట్లు ఖర్చు చేయగా, అత్యధికంగా అస్సాంలో 96.3 కోట్లు వెచ్చించింది. బెంగాల్, కేరళ ఖర్చుల నివేదికలను ఈసీ త్వరలో బహిర్గతం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

వేతన సవరణ కమిషన్ నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ విభాగాల హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ను అల్లోపతి మెడికోలతో సమానంగా పెంచుతూ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం హౌస్ సర్జన్ల స్టైఫండ్ 13,754 నుండి 29,792 రూపాయలకు, పీజీ విద్యార్థుల స్టైఫండ్ 34,385 నుండి 74,482 రూపాయలకు పెరిగింది. ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయనే ప్రచారంలో నిజం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో తెలిపారు. దీనిపై వాహనదారుల నుంచి గాని, ఆటోమొబైల్ నిపుణుల నుంచి గాని రవాణా శాఖకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన వివరించారు. కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన ఆధారాలను గవర్నర్కు అందజేసింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ఎల్ఐసి ద్వారా బీమా సౌకర్యం కల్పించనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ఇచ్చేటువంటి పరిహారాన్ని 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. సహజ మరణానికి 2 లక్షలు చెల్లించేలా గ్రూప్ ఇన్సూరెన్స్ అమలు చేయనుంది. దీనికోసం టీటీడీ ఎల్ఐసికి 2.12 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపినట్టు చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు తాజా ట్యూన్స్ లోకి.
3: స్వామి శరణమయ్యప్ప పళ్ళి కట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో FM తాజా ట్యూన్స్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. తండేల్ మూవీ నుంచి హైలస సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. నకాష్, అజీజ్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, శ్రీమణి రచన, దేవీప్ శ్రీప్రసాద్ సంగీతం అందించారు ఈ పాటకి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి మీకోసం చివరిగా తాజా ట్యూన్స్లో వస్తున్న పాట సర్వేపల్లి సిస్టర్స్ ఆలపించిన పాట ఇది, అండ్ నాగ గురునాథ్ శర్మ రచన, థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ అందించారు అఖండ మూవీ నుంచి.

సమయం 5:45. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం కార్యక్రమంలో హెల్తీ లైఫ్ స్టైల్ మరియు సిస్టమేటిక్ డయాగ్నోసిస్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పెద్ది గారు మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు. సార్ నమస్కారం.
1: సార్ నమస్కారం. సార్
0: డాక్టర్ గారు, ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లు గురించి, గుండె ఆరోగ్యానికి సంబంధించి పీరియాడికల్గా కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మంచిదా?
1: అది ఇప్పుడు నవడేస్ ఈ హార్ట్ అటాక్స్ ఎర్లీ ఏజ్లో కూడా వస్తున్నాయి. సో ఏజ్ అనేది మనకు 20-25 పేషెంట్లు కూడా చూసాము. ఇంకా 25-35 ఈ యంగ్ ఏజ్ హార్ట్ అటాక్స్ మోర్ డేంజరస్. సార్ థైరాయిడ్ ఒకటి కాంబినేషన్ నవడేస్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా చాలామందికి వస్తుంది. థైరాయిడ్ పెద్దగా హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు, కాకుంటే కొంతమందికి అంటే హార్ట్

0: మనకు హార్ట్ చుట్టూ నీరు చేరుతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, అదొకటి. ఈసీజీ ఒకటి బేసిక్ టెస్ట్ ఒకటి చేయించుకోండి. ఈసీజీ నాట్ 100, ఇప్పుడు ఈసీజీ ఈరోజు ఇప్పుడు 1 అవర్లో నార్మల్ ఉండి రేపు వన్ అవర్లో ఇమీడియట్గా చేంజెస్ రావచ్చు. ఈ బేసిక్ టెస్ట్ ఇవి చేయించుకుంటే సరిపోతుంది. నవడేస్ ఇంకొకటి ఏంటంటే, మనకు కిడ్నీ వ్యాధులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ వస్తుంది, వాళ్ళకు కూడా క్రియాటినిన్ అనేది ఇంపార్టెంట్. బేసిక్ షుగరు, కొలెస్ట్రాల్, క్రియాటినిన్ అనేది కిడ్నీ ఫంక్షన్, ఈసీజీ, హీమోగ్లోబిన్, ఈ 5 టెస్ట్ బేసిక్ టెస్టులు మనకి ఎక్కడైనా చాలా ఒక తక్కువలో తక్కువ అమౌంట్లలో 300-400 అన్నీ అయిపోతాయి సార్. ఇవి నవడేస్ ఏంటంటే ఈ టెస్ట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువైపోయినాయి, అఫోర్డబులిటీ కూడా చాలా నాట్ ఈజీగా సార్ అందరికీ.
1: కానీ సార్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఒక చిన్న సమస్యకి వెళ్ళినా కూడా ఏ సిరీస్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ రాస్తున్నారు, ఇది అంటే ఇస్ ఇట్ మ్యాండేటరీ, అది కంపల్సరీ చేయాలని ఉంటుందా లేదంటే?
0: లేదు, 100% కాదు సార్. ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా మీ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది మామూలు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్లో చూస్తే మీకు చాలా వరకు టెస్ట్లు అన్ని చాలా ఫ్రీగా, అంటే ఇంకా చాలామందికి అవేర్నెస్ రాలేదు. ఈ తెలంగాణ డయాగ్నోస్టిక్ దర్ ఇస్ అ గుడ్ వన్ వాట్ ద మన గవర్నమెంట్ చాలా చేస్తున్నారు. ఇప్పుడు మనకు నేషనల్ హెల్త్ స్కీమ్లలో కూడా ఆయుష్మాన్ భారత్ దానిలో కూడా ఉన్నాయి సార్, అవి మంచి ఫ్రీ అండ్ మంచి టెస్టులు బాగున్నాయి. మీరంటే కార్పొరేట్లో వెళ్ళగానే అది చాలామందికి మనకు ఇంకోటి ఏంటంటే ఈ ఈ సోషల్ మీడియాలో కూడా ఒకటి చూసి ఒకటి వాళ్ళకు కన్ఫ్యూజన్ అవుతుంటారు, అది కూడా మంచిది కాదు. సో బేసిక్ టెస్ట్ అడగండి మీరు, మామూలుగా మీకు పేషెంట్కి అన్ని రైట్స్ ఉంటాయండి. సార్ ఈ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఈ టెస్ట్ అవసరమా? చాలామంది భయపడతారు డాక్టర్తో ఎక్కువ మాట్లాడడానికి భయపడతారు. ఎప్పుడు అట్ట పేషెంట్ రైట్స్ అండి అవి, ఎనీథింగ్. మీరు ఏ రిపోర్ట్స్ కానీ మీకు కంపల్సరీ అన్ని హాస్పిటల్లో అడ్మిట్ అయిన కూడా కొన్ని హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇవ్వరు, అదేందో పెద్ద వాళ్ళ ఓన్ సొంత సొమ్మైనట్టు చేస్తారు, అది తప్పు. పేషెంట్ రైట్స్ ఏంటంటే వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, చెప్పాలి మొత్తం అవన్నీ, ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు టాబ్లెట్ ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా రీజన్ ఉంటుంది చెప్పాలి, దాని సైడ్ ఎఫెక్ట్ చెప్పాలి, ఈ టెస్ట్ దేనికి చేస్తున్నారు, అది అవసరమా, అవన్నీ పేషెంట్స్ మెయిన్గా రైట్స్ వాళ్ళు అడగాలి మెయిన్గా. చాలామంది అడగడానికి జంకుతారు.
1: కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ హాస్పిటల్స్, హాస్పిటల్ విధానం కానీ, అసలు డాక్టర్ని వెళ్ళి ఆ వెయిటింగ్ పీరియడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఆయన వెళ్ళి అసలు డాక్టర్ని చూస్తే ఒక దేవుణ్ణి కలిసినంత పని కూడా అవుతుంది కొన్ని హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్స్ కాదు.
0: 100%
1: అయితే ఆ డాక్టర్ని కలిసిన తర్వాత ఆయన ఏం చెప్తారు, 2 నిమిషాలే ఉంచుతారు లోపల.
0: అదే మనకు క్లినికల్ ఇప్పుడు ఇంతకుముందు సార్ ఒకప్పుడు మీరు అన్నట్టు చేయి బట్టి నాడి బట్టి వైద్యం చేసేది, క్లినికల్ డయాగ్నోసిస్ చాలా తక్కువ అయిపోయింది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మనకు కాలేజీలు కూడా ఎక్కువైపోయినవి, టీచింగ్లో కూడా మెడికల్గా చాలా వరకు ప్రైవేట్ కాలేజీలలో కూడా పేషెంట్స్ వాళ్ళకు కొంచెం తక్కువగా ఉంటారు. ఒక పేషెంట్ను ఒక 10-20 స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేయడంలో వాళ్ళకు నేర్చుకునేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ కనుక బాగా నేర్చుకొని మనము ఫస్ట్ పేషెంట్ రాగానే ఒక హిస్టరీ ఓపిక్గా 10 నిమిషాలలో ఒక పేషెంట్ హిస్టరీ తీసుకుని ఎగ్జామిన్ చేసి మొత్తం స్టార్టింగ్ పల్స్ బీపీ ఎగ్జామినేషను ఆస్కల్టేషన్ అంటాం స్టెథోస్కోప్తో మనం దానిలో మర్మర్ ఉందా ఏముంది దానిలోనే 90% తెలుస్తుంది. కానీ ఈ క్లినికల్ నాలెడ్జ్ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్టిగేటివ్ డయాగ్నోసిస్ బాగా అయిపోయింది సార్, దానివల్ల ఇప్పుడు పేషెంట్స్ కూడా నమ్మడం కూడా అంత ఈజీగా లేరు. అందుకని ప్రతి డాక్టర్ దగ్గరికి ఒక దగ్గర పోయిన వాళ్ళను మనం వాళ్ళను పేషెంట్ నమ్మడం లేదు, ఎందుకంటే ఇలా అవసరమా టెస్ట్ అవసరమా. ఇంకొకటి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ టెస్ట్లు ఇంకోటి మనకు ఈ సోషల్ మీడియా వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్కు ఆల్రెడీ పంపిస్తారు, నేను ఇక్కడ పోయాను రా ఇవాళ ఈ టెస్ట్లు వచ్చినవి ఇది అవసరమా అని.
1: నేను అక్కడికి వెళ్ళాను ఆయన చెప్పలేదే
0: అంటే అతను ఇంకొకటి అడ్వైజ్ చేస్తారు, ఇంకొక డాక్టర్ మా డాక్టర్ తెలిసిన డాక్టర్ అక్కడికి వెళ్ళండి అంటే అది మీరు అన్నట్టు 100%. ఇప్పుడు నేను మనకు ఒపీనియన్ నాకు కూడా ఇప్పుడు నేను వేరే డాక్టర్ని వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే నేను కూడా ఇంకో డాక్టర్ ఎవరు అనేది ఆలోచించాలి కదా. సో అలానే ఇప్పుడు చాలా సెకండ్ ఒపీనియన్స్ చాలా అయినవి, ఎందుకంటే ఇది అవసరమా, టెస్ట్ అవసరమా, ఈ ట్రీట్మెంట్ అవసరమా అనేది పేషెంట్లకు కూడా ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ వచ్చేసరికి.
1: ఈ సోషల్ మీడియా వల్ల కన్ఫ్యూజన్ తగ్గించుకోవడానికి మీరు ఏం చెప్తారు సార్?
0: ఫస్ట్ సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆధారపడకండి. ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు క్లినికల్గా మీరు ఒక డాక్టర్ మంచిగా మీరు రెండు ఒపీనియన్ తీసుకోండి, ఒపీనియన్లో తప్పు లేదు, రెండు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు ఒపీనియన్ తీసుకోండి. ఎప్పుడు అవి ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి, ఎలెక్టివ్ ప్రొసీజర్ అంటే ఆ పేషెంట్కు ఇప్పుడు ప్రాబ్లం ఉంది కానీ సిమ్టమ్స్ ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు కార్డియాక్ ప్రాబ్లం ఉంది, ఆయన వచ్చారు ఈసీజీలో చేంజెస్ ఉన్నవి, సిమ్టమ్స్ ఏమి లేవు,
1: వెంటనే సర్జరీ చేయాల్సిన
0: ఆ టైంలో మీరు 2-3 ఒపీనియన్ తీసుకోండి. దానిలో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మనకు యాంజియోగ్రామ్ టెస్ట్ అంటారు, సిటీ కాల్షియం స్కోర్ వచ్చింది, సిటీ యాంజియోగ్రామ్ వచ్చింది, అవన్నీ ఉన్నవి, వాటికి ఎలెక్టివ్ ప్రొసీజర్ ఇవి ఎమర్జెన్సీ అవసరం లేదు. అది ఆ క్లినికల్గా వాళ్ళు బాగా నేర్చుకొని అది అవసరమా లేదా అని చెప్తారు.

0: సో అంత నమ్మకంతో వచ్చినప్పుడు మనం కూడా ఆ నమ్మకాన్ని వాళ్ళని వమ్ము చేయకూడదు. చేయకుండా కరెక్ట్గా అడ్వైజ్ ఇచ్చినాం అనుకోండి, అదే పేషెంట్ ఇంకొక పేషెంట్ పట్టుకొని వస్తాడు.
1: అసలు మనం డాక్టర్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 నిమిషాలు మనతో ఆప్యాయంగా డాక్టర్ మాట్లాడితే సగం జబ్బు తగ్గిపోతుంది.
0: 100% సార్ మీరు అనేది, ఎందుకంటే మనము తొందర పడకుండా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు ఏదో తొందర ఫాస్ట్గా ఎవరికి వాళ్ళకు ఇప్పుడు హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సార్. హెల్త్ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా మనకు డాక్టర్కి అది చిన్నది కావచ్చు, కానీ పేషెంట్కి అది పెద్దది. ఆ యొక్క చిన్న రిపోర్టు అది అబ్నామల్న వాళ్ళకు ప్యానిక్ అవుతుంటారు. కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా కౌన్సిలింగ్ చేసేస్తే సగం జబ్బు 100% పోతుంది. ఈ టెస్టులు కూడా అన్నీ అవసరం లేదు.
1: అలాగే ఒక కామన్ మ్యాన్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అప్పు చేయాల్సిందే సార్ ఇప్పుడున్న పరిస్థితులు.
0: 100% సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, మనకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పెట్టారు, కానీ అవి అన్ని హాస్పిటల్లో తీసుకుంటలేరు కదా. అన్ని హాస్పిటల్లో తీసుకో, ఇప్పుడు వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకప్పుడు 30 ఇయర్స్ క్రితం ఉస్మానియా గాంధీ హాస్పిటల్ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లేవు కదా. ఆ డాక్టర్లే అప్పుడు ఒకప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కదా. అప్పుడు మనకు ఇప్పుడు గవర్నమెంట్కి వెళ్ళాలంటే అదొక అంటే గవర్నమెంట్లో మంచిగా చూస్తారో లేదో అనేది ఆ యొక్క
1: ఒక టబూ అయిపోయింది.
0: సో ఇప్పుడు మంచి మనకు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు బాగా చేస్తుంది. ఇప్పుడు మీరు టీమ్స్ వస్తున్నవి మనకు హాస్పిటల్లో, అటువంటి చాటలలో చాలా వాటిలో మనకు యాక్చువల్లీ చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగుంటారు. మంచి వైద్య వృత్తి బాగా నేర్చుకుని, ఎందుకంటే మీకు క్లినికల్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నేర్చుకుంటారు, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగుంటుంది. అది ప్రజలకు ఏంటంటే కొంత అపోహ అది పోదు అట్లా తప్పది అనుకోవడం. సో ఆల్వేస్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ఇన్వెస్టిగేషన్లు ఉన్నవి, మొత్తం టోటల్గా ఫ్రీ అవుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని ట్రీట్మెంట్ ప్రతి ఒక్కటి, ఈవెన్ ఇంజెక్షన్స్ కూడా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని లభిస్తున్నాయండి. ఇప్పుడు మనకు ఎనీ హాస్పిటల్లో ఇప్పుడు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఎక్కడైనా చూడండి, కాకతీయలో కూడా ఇప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ అన్నీ మంచిగా డెవలప్ అయినవి.
1: అయితే మనం మళ్ళీ గుండెకి సంబంధించి మాట్లాడుకుంటే, గుండె ఆరోగ్యకరంగా ఉండాలంటే ఫుడ్స్ ఎలాంటివి తీసుకో?
0: ఫుడ్స్ ఫస్ట్ కొన్ని ఫుడ్స్తో ఇప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది సార్. కొలెస్ట్రాల్లో మెయిన్ ట్రైగ్లిసరైడ్స్ అంటాము. ట్రైగ్లిసరైడ్స్ పెరగడానికి కొద్దిగా రెడ్ మీట్ ఇంపార్టెంట్, ప్రాన్స్ ఒకటి, మనం వైట్ రైస్ చాలామంది మనం వైట్ రైస్ తింటాం, దానిలో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. స్వీట్స్ ఒకటి మెయిన్గా తగ్గించాలి. ఏదైనా మోతాదులో తినాలి. ఇంకోటి తిన్నది మంచిగా డైజెషన్ అయితే ప్రాబ్లం డిసీజ్ తక్కువ ఉంటుంది సార్.
1: ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అదే కదా సార్, మనం ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తాం, బోన్ చేస్తాం, మళ్ళీ కూర్చొని వర్క్ చేయాల్సిన పరిస్థితే ఉంటుంది.
0: ఉంటుంది అంటే డైజెషన్ బాగుంది రోజు, అంటే మీరు అన్నట్టు ఇష్టం ఉన్నది ఎక్కువ తినకుండా మోతాదులో తినండి. అది తింటే ఏ డైజెషన్ ప్రాబ్లం ఏమి లేకుండా మాత్రం డిసీజ్ చాలా తక్కువ ఉంటుంది సార్.
1: తిన్న తర్వాత కాస్తైనా కష్టం చేయాలి.
0: కష్టం చేయాలి అంటే మనకు తిన్న తర్వాత మెయిన్గా ఈ హార్ట్ పేషెంట్లు నడవకూడదు సార్. చాలామంది మీరు తిన్న తర్వాత నడిస్తే మంచిది, కానీ ఒక గ్యాప్ ఇవ్వాలి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్. బట్ హార్ట్ పేషెంట్లు ఏమన్నా హార్ట్ వాల్వ్ ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ బైపాస్ అయిన వాళ్ళు కానీ, హార్ట్ ఫంక్షన్ తక్కువ ఉన్న వాళ్ళు తిన్న తర్వాత ఎప్పుడు నడవకూడదు. రెస్ట్ తీసుకోవాలి సార్ మ్యాక్సిమం. మీరు ఎప్పుడు కూడా నా వ్యాయామం చేసేది కానీ నడిచేది కానీ తినకముందే, అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కూడా తినకముందే చేస్తే చాలా మంచిది.
1: ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ క్లినికల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు సార్, అది ఇదివరకటి రోజుల్లో ఎక్కువ ఎందుకు ఉండేది, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు, అది ఎక్కువగా ఉండాలంటే మీరేమి సలహా ఇస్తారు?
0: క్లినికల్ ఎక్స్పీరియన్స్ పేషెంట్స్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి ఫస్ట్. మనకు మేము అప్పుడు ఆ టైంలలో చదువుకున్నప్పుడు మేము ఏ ఈవినింగ్ టైం అయినా నైట్ టైం అయినా పోయి హాస్పిటల్లో పేషెంట్ రాగానే వాళ్ళ ఎగ్జామినేషను సీనియర్స్ను మంచిగా అడిగి నేర్చుకోవడము, వాళ్ళతో క్లాసెస్ చెప్పించుకోవడము. ఆ కేస్ పేషెంట్ మనకు చదివింది మనకు ఎప్పుడు గుర్తుండదు సార్. మెడికల్గా మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే, ఎంతమంది క్లినికల్గా మీరు పేషెంట్ చూసి నేర్చుకున్నది అదే గుర్తుంటుంది లైఫ్లో. నెక్స్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఈ పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉన్నాయి. దానివల్ల నువ్వు క్లినికల్గా నేర్చుకుంటే ఇన్వెస్టిగేషన్లు మీరు తక్కువ రాస్తారు. క్లినికల్గా నేర్చుకుంటే మీరు ఇన్వెస్టిగేషన్స్ తక్కువ రాస్తారు, పేషెంట్స్ కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ క్లినికల్గా నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అది పేషెంట్కి కూడా బర్డెన్ అవుతుంది, అది ఎవరికైనా మంచిది కాదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్తో ట్రీట్మెంట్ అనేది అది కొంతవరకే, కొన్ని డిసీజ్ వరకే సబబ్.
1: నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ద స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
0: ఎస్, 100% సార్. మీరు ఏదైనా చూడండి, మీరు ఎంతమంది పేషెంట్ చూస్తే అన్ని డిసీజులు మీకు గుర్తుంటుంది, ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది.
1: ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ బాగుంటున్నాయి, అక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్నా కూడా మనము ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వైపే మొగ్గు చూపుతాము. దట్ ఈస్ ద ట్రెండ్ నౌ.
0: అంటే అది అవేర్నెస్ ఇంకా రావాలి సార్. అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా మనం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే బర్డెన్ చాలా వరకు, ఇంకోటి ఏంటంటే సార్, ఇన్సూరెన్స్ చాలా వరకు హెల్త్ ఇన్సూరెన్స్ లేవు చాలామందికి. ఇన్సూరెన్స్ ఒక్కటి పేషెంట్ అవేర్నెస్ వచ్చిందనుకో

0: అప్పుడు మనకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వస్తుంది. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు చాలా డెవలప్ అయినాయి, చాలా బాగున్నాయి సార్. ప్రతి ఇన్వెస్టిగేషన్స్ మీరు నాట్ ఓన్లీ పెట్ స్కాన్ ఉంది, ఎంఆర్ఐ ఉంది, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీలు, బైపాస్, ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు చాలా వరకు మొన్న ఉస్మానియాలో నిమ్స్లో ఎలాగో అవుతుంటుంది. నిమ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ అండి. ఇంకా ఇప్పుడు ఈ టిమ్స్ వచ్చాక ఇంకా బాగుంటుంది 100%. మూడు టిమ్స్ వస్తున్నాయి కదా తెలంగాణ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్, అవి వస్తే మాత్రం పేషెంట్స్కి రియల్లీ అందుబాటులో ఉండడం అనేది అసౌకర్యాలు అందినట్టు పేషెంట్కి.
1: హోపింగ్ ఫర్ హెల్దీ ఫ్యూచర్.
0: ఎస్, 100% సార్. మనకు ఈరోజు ధనవంతుడు కోటీశ్వరుడు ఎవడంటే, ఏమీ బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఏమి లేనివాడే వాడే కోటీశ్వరుడు.
1: ఇంకోటి ఈ బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ఉండొచ్చు, 100% సార్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీ ఎక్స్పీరియన్స్తో. జనరల్ హెల్త్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు నివృత్తి చేశారు, మాకు గుండె ధైర్యాన్ని ఇచ్చారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో హెల్దీ లైఫ్, హెల్దీ లైఫ్ స్టైల్, సిస్టమేటిక్ డయాగ్నోసిస్ ఈ అంశం గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డి పెద్దిగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. ఈ సాయంకాలాన సంధ్యా సమయాన చిన్న ట్విస్ట్తో సవేరా వచ్చేసింది. ఏంటమ్మా సవేరా, పొద్దున రాకుండా ఇలా సాయంత్రం వచ్చావు అంటారా? ఏం లేదండి, సవేరా అంటే ఒక మంచి బిగినింగ్ కూడా, ఒక కొత్త ఎనర్జీ కూడా. మరి ఒక కొత్త ఎనర్జీ నింపడానికి, మీ సాయంత్రాన్ని ఒక మంచి బిగినింగ్ ఇవ్వడానికి నేను వచ్చేసాను. బోలెడు ముచ్చట్లు చెప్తాను, మంచి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, అండ్ సూపర్ పాటలు ప్లే చేస్తానండి ఈరోజు అయితే. మరి నేను రెడీ, మీరు రెడీనా? లెట్స్ గెట్ ద షో స్టార్టెడ్. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. ప్రామిస్ చేస్తున్నా ఫర్గెట్ దెమ్ ఆల్. నువ్వే

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బో.

ఐ లవ్ యు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మే తుజ్సే ప్యార్ కర్తీ హు. ఎన్నిసార్లు ఇది వినుంటాం కదా, కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు మనకి ప్రేమ అంటే ఏంటో తెలుసా, ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఒక టెక్స్ట్ కోసం వెయిట్ చేయడం, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని చెక్ చేయడం, ఒక్క మాటతో హ్యాపీ అయిపోవడం, అదే ఒక్క మాటతో హర్ట్ అయిపోవడం, ఇదే నా లవ్ అంటే? లేక లవ్ అంటే ఏదైనా డీపర్ మీనింగ్ ఉందా? ఈరోజు మనం జెన్జీ షోలో మనందరికీ తెలిసిన లవ్ స్టోరీని కొంచెం కొత్తగా చూద్దాం. అసలు ఈ లవ్ వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకుందాం. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. స్టూడియో క్లాక్లో టైం 6:13 దాటి 59 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడైతే అద్నాన్ సామి గారు ఇంకా నిత్యా మీనన్ పాడిన ప్రియా ప్రియా పాట వచ్చేస్తుంది. దాని తర్వాత విజయ్ ఎస్దాస్ గారు పాడిన ఎవరే అన్న పాట వినిపిస్తుంది. వింటూ ఉండండి, బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ ట్రాక్.

ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయం చాలంది అంట. ఎంత బాగా రాసుకున్నారు కదా. మనందరికీ లవ్ తెలుసు అనిపిస్తుంది. ప్రేమ, పెళ్ళి, బ్రేకప్ ఇవన్నీ చూస్తూనే ఉంటాం కదా. కానీ ఎరిక్ ఫ్రామ్ అనే ఒక జర్మన్ సైకాలజిస్ట్ అండ్ ఫిలాసఫర్ లవ్ని కాస్త డిఫరెంట్గా చూశారు. ఆయన 1956లో ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరే ద ఆర్ట్ ఆఫ్ లవింగ్. ఆయన ఏం చెప్తారు అంటే, లవ్ అనేది జస్ట్ ఒక ఫీలింగ్ కాదు, లవ్ అనేది ఒక కళ. ఇట్స్ అన్ ఆర్ట్. జస్ట్ లైక్ మనం ఎలా అయితే కుకింగ్ నేర్చుకుంటామో, డ్రైవింగ్ నేర్చుకుంటామో, అలానే ప్రేమ కూడా ఒక కళ, నేర్చుకోవాల్సిన ఒక కళ అని. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అసలు 1956లో రాసిన ఒక బుక్ ఈ ప్రజెంట్ డేకి ఎలా రిలెవెంట్ అని. కాలం మారింది, డేటింగ్ యాప్స్ వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, రిలేషన్షిప్స్ మారాయి. కానీ ఇంకా మనకి సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరినైనా ఎలా లవ్ చేయాలి, ఎంత ప్రేమించాలి, ఎక్కడ బౌండరీస్ పెట్టాలి, ఒంటరిగా ఉండడం ఎలా నేర్చుకోవాలి. ఎరిక్ ఫ్రామ్ దీని గురించి చాలా ఐడియాస్ ఇచ్చారు. ఆయన ప్రేమని డిఫరెంట్గా అర్థం చేసుకున్నారు. ఆయన ఏం అర్థం చేసుకున్నారు, మనకేం చెప్పారు, ఈరోజు జెన్జీ షోలో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం. వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవేరా. ఇప్పుడైతే యాజిన్ నిజార్ గారు ఇంకా నిఖితా గాంధీ పాడిన నా గుండెల్లో పాట వచ్చేస్తుంది. దాని తర్వాత ఆర్ ఫేవరెట్ మన ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసిన పూలనే కొనుకేయమంటా పాట వచ్చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ క్యూ చేసి పెట్టాను. అలా ప్రేమ గురించి ఆలోచిస్తూ కాస్త ఫీల్ అవుతూ ఈ పాటను వినేసి వచ్చేసేయండి.

స్టూడియో క్లాక్లో టైం 6:35:54 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వింటున్న షో జెన్జీ షో. మనం మాట్లాడుకుంటున్నాం ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ గురించి. అయితే మనం అందరం ప్రేమ గురించి ఆలోచించగానే ఏమనుకుంటామంటే, నా లైఫ్లోకి ఒక రైట్ పర్సన్ వస్తారు, ఒక మంచి పర్సన్ వస్తారు, వాళ్ళని నేను ప్రేమిస్తాను, నేను ప్రేమలో పడతాను అని అనుకుంటా. కానీ ఎరిక్ ఫ్రామ్ ఆర్ట్ ఆఫ్ లవింగ్ గురించి చెప్తున్నప్పుడు ఏమంటారు అంటే, మనుషులు వస్తారు సరే, ప్రేమించడం ముందు నీకు వచ్చా, అసలు నువ్వు ప్రేమేంటో అర్థం చేసుకున్నావా అని అడుగుతారు ఎరిక్ ఫ్రామ్. లెట్ సపోజ్ సే ఇప్పుడు మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. మీరు నేర్చుకున్న తర్వాత కార్ స్టీరింగ్ తీసుకొని కార్ నడపడం మొదలు పెడతారు. కానీ అలా కార్ ఎక్కిన తర్వాత మెల్లిగా ఎలాగో అలా నేర్చుకుంటాను, వెళ్ళే దారిలో వెళ్తుంది అని అనుకుంటామా? ఏమవుతుంది అప్పుడు? యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఎరిక్ ఫ్రామ్ కూడా ఇదే చెప్తారు, లవ్ ఇస్ ఆల్సో లైక్ అన్ ఆర్ట్. దాన్ని నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. లవ్ని ఒక ఫీలింగ్ లాగా చూడలేం. సో నేను ప్రేమలో పడ్డాను అంటే సరిపోదు, ప్రతిరోజు ప్రేమలో పడుతూనే ఉండాలి. ప్రేమలో పడుతూ ఉండడము అంటే మనకి నచ్చిన వ్యక్తులని రెస్పెక్ట్ చేయటం, వాళ్ళకి కేర్ ఇవ్వటం, అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పి అర్థం చేసుకోవటం, వినటం, ఇవన్నీ లవ్లో భాగం అని చెప్పి చెప్తారు ఎరిక్ ఫ్రామ్. సో హీ సేస్ ఇట్స్ అన్ ఆర్ట్. ముందు మనము వేరే ఎవరో రైట్ పర్సన్ కోసం వెతకడానికంటే ముందు వి షుడ్ స్టార్ట్ లర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ అని చెప్పి చెప్తారనమాట ఎరిక్ ఫ్రామ్. అవును, ఈ ప్రాసెస్ ఆఫ్ లవింగ్

మీరెక్కడున్నారు? అసలు మీ ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? నాకు మెసేజ్ చేసి చెప్పండి. మీరు వాట్సాప్ చేయాల్సిన మా నంబర్ 9140232348 ఇప్పుడైతే నీ పాట మధురం అంటూ రూప్ కుమార్ రాథోడ్ ఇంకా శ్రేయా ఘోషల్ పాడిన పాట వచ్చేస్తుంది. దాని తర్వాత అనిరత్ రవిచందర్ గారు పాడిన అదేంట గాని ఉన్న పాటగా వచ్చేస్తుంది. సో కీప్ ట్యూన్డ్ ఇన్, వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నచ్చడంకి ప్రేమించడంకి చాలా తేడా ఉందట. ఏంటిది తెలుసుకుందాం. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. మీరు వింటున్నారు జెన్జీ షో. మనం మాట్లాడుకుంటున్నాం ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ గురించి.

లెట్స్ సే మనకి ఒక పువ్వు నచ్చింది అనుకోండి, అప్పుడు ఏ ఈ పువ్వు బాగుంది అని ఆ చెట్టు నుంచి తెంపేసి జుట్టులో పెట్టేసుకుంటాం. అదే పువ్వుని మనం ప్రేమిస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాం, దీనికి ఎంత సన్లైట్ కావాలి, ఎంత సూర్యరశ్మి తాకితే ఈ పువ్వు ఇంతే అందంగా ఉంటుంది, ఎంత వాటర్ కావాలి, ఎప్పుడు బ్లూమ్ అవుతుంది, ఇది ఏం చేస్తే హెల్తీగా ఉంటుంది అని ఆలోచిస్తాం. లవ్ కూడా అంతే అంటారు ఎరిక్ ఫ్రామ్. లెట్స్ సే మనకి ఒక మనిషి నచ్చారు అంటే వాళ్ళతో మాట్లాడడం నచ్చొచ్చు, వాళ్ళ పర్సనాలిటీ నచ్చొచ్చు, అది నచ్చడం మాత్రమే. కానీ ప్రేమించడం అంటే వాళ్ళ భయాలేంటి తెలుసుకోవడం, వాళ్ళ డ్రీమ్స్ ఏంటి అర్థం చేసుకోవడం, వాళ్ళు హర్ట్ ఎందుకు అవుతారు, ఎప్పుడు అవుతారు అని అర్థం చేసుకొని వాళ్ళు ఎదిగే ప్రయత్నంలో వాళ్ళకి సపోర్ట్ చేయడం అంటారు. సో లైకింగ్తో స్టార్ట్ అవ్వచ్చు రిలేషన్షిప్స్, కానీ లవ్ మాత్రమే ముందుకు తీసుకెళ్తుంది అంటారు ఎరిక్ ఫ్రామ్. అండ్ ఎరిక్ ఫ్రామ్ ఏం చెప్తారు అంటే, లవ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఎంజాయింగ్ సమ్వన్స్ కంపెనీ, ఇట్ ఈస్ అబౌట్ నోయింగ్ దెమ్, ఇట్ ఈస్ అండర్స్టాండింగ్ దెమ్ అండ్ కేరింగ్ ఫర్ దెమ్ అని చెప్పి. సో ఈసారి మీరెవరికన్నా ఐ లవ్ యూ అని చెప్పాలి అనుకుంటే, యూ ఆల్సో టెల్ దెమ్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీతో పాటు నీ జర్నీలో ఉండాలనుకుంటున్నాను, నీకు భయం వేస్తే నీకు తోడునై ఉండాలనుకుంటున్నాను, నీ డ్రీమ్స్ ఏంటో చెప్పు, వాటిని నేను ఆ డ్రీమ్స్గా చూస్తాను అని, అవి నిజం చేయడానికి ఏం చేయగలనో నేను ఆ ప్రయత్నంలో భాగంగా ఉంటాను అని, నువ్వు హర్ట్ అయితే నాకు చెప్తావా, నేను కాస్త నీకు సారీ చెప్పడానికి ట్రై చేస్తాను అని. మేబీ దట్ ఈస్ యాక్చువల్లీ లవింగ్ అ పర్సన్ రాదర్ దెన్ జస్ట్ టెలింగ్ ఐ లవ్ యూ. ఇప్పుడు వచ్చే పాటలో శ్రీకృష్ణ గారు మధ్యలో ఇలా అంటారు, ఆడించే అష్టాచెమ్మ ఓడించావమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే అని. నిజంగా మనకు నచ్చిన వాళ్ళతో ఒకవేళ గొడవ పెట్టుకుంటే గెలిచినా ఓడిపోయినట్టే, ఓడిపోయినా ఓడిపోయినట్టే. ఈ పాట వింటూ ఆలోచించండి, అసలు నిజంగా మీరు ఎవరైనా ప్రేమిస్తున్నారా, ప్రేమించడాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారా అని. వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్జ్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం జెన్జీ షోలో ఈరోజు మాట్లాడుకుంటున్నాం ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ గురించి. అయితే మనం రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు ఒక చిన్న ట్రాప్లో పడిపోతామన్నమాట. మనం ఏమనుకుంటాము అంటే, అలా వాళ్ళు లేకపోతే నేను అసలు బ్రతకనే బ్రతకలేను, నేను అసలు ముందుకు అడిగే వేయలేను అని చెప్పి. ఇది వినడానికి రొమాంటిక్గా అనిపించిన ఎరిక్ ఫ్రమ్ ఏమంటారు అంటే, ఇది పెద్ద తప్పు అని. ఎందుకంటే హెల్తీ లవ్ రిక్వైర్స్ టూ పీపుల్ హూ స్టాండ్ ఆన్ దేర్ ఓన్. ఇండిపెండెంట్గా ఉండే ఇద్దరు మనుషులు దగ్గరికి వస్తేనే ప్రేమ అంటారు. లైఫ్ ఒకరి మీద డిపెండ్ అయిపోవడం ప్రేమ కాదు అంటారు. మనం ఒకరిని ప్రేమించినా మనకంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉండాలి, మనకంటూ లైఫ్ గోల్స్ ఉండాలి, డ్రీమ్స్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఒక ఓన్ స్పేస్ ఉండాలి. లవ్ అన్నది మన జీవితానికి ఒక ఎడిషన్ అవ్వాలి, కానీ లవ్వే మన జీవితం అయిపోకూడదు. ఒకవేళ అయిపోయింది అంటే నువ్వు సరిగ్గా లవ్ చేయట్లేదు అంటారు. ఎందుకంటే ఎరిక్ ఫ్రమ్ ప్రకారం ముందు మనల్ని మనం ప్రేమించుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఇంకొక వ్యక్తిని ప్రేమించగలుగుతాము అని చెప్పి. వేరే పర్సన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అంటే మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకున్నప్పుడే వేరే పర్సన్ని రెస్పెక్ట్ చేయగలుగుతాము అంటారు. సో ఒక హెల్తియర్ కనెక్షన్స్ కోసం, చూసే ప్రేమ కోసం వెతకండి. అండ్ ఐ హోప్ యు ఫైండ్ లవ్ ఇన్ యువర్ జర్నీ అహెడ్. ఐ హోప్ యు స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ అరౌండ్. ఈరోజు జెన్జీ షోలో మనం అలా ప్రేమని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాం కదా. అలా మీ లైఫ్లో ప్రేమ గురించి, మీకు ఉన్న ప్రేమ అనే స్కిల్ గురించి అలా ఆలోచిస్తూ సిత్ శ్రీరామ్ గారు పాడిన ఇంకేం కావాలి ఆలోచించండి. ఇంకేం కావాలి మీరు కంప్లీట్గా ప్రేమించాలి అంటే? ఇంకేం కావాలి మీకు మీరు ప్రేమనివ్వాలి అంటే? ఇంకేం చెయ్యాలి మీరు మీ విధంగా ప్రపంచానికి ప్రేమని పంచాలి అంటే? ఆలోచిస్తూ ఉండండి, వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీరా.

స్టూడియో క్లాక్లో టైం 7 అవుతుంది. మీరు ఇప్పుడు అనువంతాలో ఎపిసోడ్ 13 వింటారు. హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన చిన్నప్పుడు ఆల్మోస్ట్ మన అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది. అమ్మా నాన్న ఇద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అంటారు, కానీ రోజుకి అట్లీస్ట్ 2-3 సార్లైనా గొడవ పడతారు. అప్పుడప్పుడు అమ్మ కరెక్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు నాన్న కరెక్ట్ ఉంటారు. కానీ కొన్ని గొడవలకి కరెక్ట్ రాంగ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇద్దరికి పాయింట్ ఉంటుంది అండ్ ఇద్దరి పాయింట్ కరెక్టే ఉంటుంది. మన ఇవాల్టి కథ కూడా అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ గురించే. ఇట్ వాజ్ అ ఫ్రైడే మార్నింగ్ అండ్ ఆ రోజు ఈవినింగ్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలి. నాన్న మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతూ అమ్మతో, లత ఇవాళ ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా, నేను ఎగ్జాక్ట్గా 7 ఇంటికి వచ్చేస్తా, నువ్వు పిల్లలు రెడీగా ఉండండి, నేను ఆఫీస్ నుంచి రాగానే బయలుదేరదాం అని చెప్పారు. కిచెన్ నుంచి అమ్మ, సరేనండి మేము రెడీ అయిపోతాము, ఇదోండి మీ లంచ్ అంటూ నాన్నకి క్యారేజ్ ఇచ్చింది. నాన్న ఆఫీస్కి వెళ్లారు అండ్ అమ్మ తన పనుల మ్యారథాన్ని మొదలుపెట్టింది. ఇల్లు క్లీన్ చేయడం, హాల్లో ఇక్కడక్కడ పడున్న సామాన్ని సర్దడం, చెట్లకి నీళ్లు పోయడం, బట్టలు వాష్ చేయడం, వాటిని ఆరేయడం, పిల్లలకి లంచ్ వండడం, మధ్యలో కరెంటు కూడా పోయింది. మొత్తానికి అన్ని పనులు చేసేసరికి లంచ్ టైం అయింది. పిల్లలకి తినిపించి అమ్మ కూడా లంచ్ తినేసింది. తర్వాత ఫంక్షన్కి గిఫ్ట్ కొనాలి కదా అని స్ట్రైక్ అయ్యి వెళ్ళి గిఫ్ట్ కొని దానిని గిఫ్ట్ ర్యాప్ చేయించి ఇంటికొచ్చిందో లేదో మేడ మీద ఆరేసిన బట్టలు గుర్తొచ్చి మళ్ళీ టెరెస్కి వెళ్ళింది. అవి తెచ్చి ఫోల్డ్ చేసి పెట్టే లోపల టైం 4 అయిపోయింది. ఇంకప్పుడు అమ్మ పిల్లలకి కొంచెం స్నాక్స్ చేసి తినిపించేసి త్వర త్వరగా టీ తాగేసి మళ్ళీ రేస్ మొదలుపెట్టింది. పిల్లలకి స్నానం చేయించడం, వాళ్ళ డ్రెస్సెస్ ఐరన్ చేయడం, మ్యాచింగ్ క్లిప్స్ కోసం డ్రాయర్స్ అన్ని వెతకడం. అప్పుడే చిన్నది డ్రెస్కి ఏదో పెద్ద మరక అంటించుకుంది. అయ్యో అని మళ్ళీ డ్రెస్ మార్చడం. ఇంతలో పెద్దమ్మాయి, నాకు కూడా పింక్ ఫ్రాకే కావాలి అని, చిన్నది నాకు ఆ బటర్ఫ్లై క్లిప్సే కావాలి అని. మొత్తానికి మార్నింగ్ నుంచి అమ్మ ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేదు. టైం చూస్తే 6:40 అయింది, ఇంకా 20 ఉన్నాయి, తొందరగా నేను రెడీ అయిపోతా అంటూ అమ్మ రూమ్లోకి వెళ్ళింది. కొంచెం సేపు తర్వాత గేట్ ముందు నాన్న బైక్ సౌండ్ వినిపించింది. నాన్న ఆఫీస్ నుంచి వచ్చేశారు. షూస్ తీసేసి బ్యాగ్ సోఫా మీద పెట్టి హాల్లోకి

ఇంటికి వచ్చి చూస్తే ఇద్దరు పిల్లలు ఫుల్ రెడీ, కానీ అమ్మ మాత్రం ఇంకా తన హెయిర్ డ్రై చేసుకుంటుండే. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? అయిపోతుందండి ఒక 5 మినిట్స్. నువ్వు 5 మినిట్స్ అని 15 మినిట్స్ చేస్తావు లత. అబ్బా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ అయిపోవడం కాదు, అయిపోవాలి. అప్పుడు అమ్మ విసుగ్గా, మార్నింగ్ నుంచి నేను ఒక్కదాన్నే తిరుగుతున్నా, నాకు రెడీ అవ్వడం ఒకటే పని కాదు అని చెప్పింది. నువ్వు అవన్నీ చెప్పకు, మార్నింగే చెప్పి వెళ్ళా కదా 7 వరకు రెడీగా ఉండండి అని. మీరెప్పుడైనా ఆఫీస్ మీటింగ్లో లేట్ అయితే అది వ్యాలిడ్, నాకు ఇంటి పనుల వల్ల లేట్ అయితే అది ఎక్స్క్యూజా? అప్పుడంటే మీటింగ్ ఉండే లత. నాకు ఇవాళ చాలా పనులుండే, మధ్యలో కరెంట్ కూడా పోయింది. అయినా నేనే ఊరికే టైంపాస్ చేయలేదు. పిల్లల్ని ఎవరు రెడీ చేశారు? గిఫ్ట్ ఎవరు తెచ్చారు? నాన్న ఏం మాట్లాడకుండా కార్ కీస్ తీసుకొని కార్ని బయటకి తీశారు. అందరూ కార్లో ఎక్కారు. అండ్ దెన్ ఇంకేంటి, ఇంట్లో మొదలైన డిస్కషన్ కార్ ఎక్కిన తర్వాత కూడా కంటిన్యూ అయింది. ఫ్రంట్ సీట్లో అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారు, సారీ గొడవ పడుతున్నారు. అండ్ బ్యాక్ సీట్లో ఇద్దరు అమ్మాయిలు సైలెంట్గా కూర్చొని ఒకసారి అమ్మ ఫేస్ని ఒకసారి నాన్న ఫేస్ని చూస్తున్నారు. రోడ్ అంతా ఆల్మోస్ట్ ఒకటే కాన్వర్జేషన్. టైంకి బయలుదేరితే ఇప్పటికీ చేరిపోయే వాళ్ళం, నీ వల్లే లేట్ అయింది లత. అసలు కొన్ని పనులు ఉండే అందుకే డిలే అయ్యాయి అని చెప్తున్నా కదా, ప్లానింగ్ ఉండాలి లత. ఇప్పుడు నేను 7కి వస్తా అంటే నా ఆఫీస్ పనులు అన్నీ మేనేజ్ చేసుకొని వచ్చేలేదా? అలా మొత్తానికి ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయా. లోపలికి వెళ్ళగానే అందరి ఫస్ట్ క్వశ్చన్, ఏంట్రా ఇంత లేట్ అయింది అని అందరూ అడుగుతున్నారు. బిఫోర్ అమ్మకు ఈవెన్ సే ఎనీథింగ్ నాన్న నవ్వుతూ, ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సి వచ్చిండేరా, సో నాకే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది, పాపం అప్పటికీ పిల్లలు లత రెడీ అయ్యి వెయిట్ చేస్తుండే నా కోసం అని సింపుల్గా చెప్పేశారు. ఆ ఒక్క ఆన్సర్తో టాపిక్ అక్కడే ఆగిపోయింది. ఎవ్వరూ ఇంకేం అడగలేదు. అమ్మ కూడా ఒకసారి నాన్న వైపు చూసింది. నాన్న కూడా చూసి స్మైల్ చేశారు. అమ్మ కూడా సర్లే అంటూ కళ్ళెగరేసి ఒక నవ్వు నవ్వింది. చిన్నది మాత్రం వాళ్ళ అక్కతో మెల్లగా, అక్క అక్క నాన్న అబద్ధం చెప్తున్నారు కదా అంటూ వాళ్ళ అక్క ఫ్రాక్ని తెగలాగేస్తుంది. అందరూ వెళ్ళి చుట్టాలందరినీ కలిశారు, డిన్నర్ చేశారు. ది హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ దెన్ అందరికీ బాయ్ చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళడానికి మళ్ళీ కార్ ఎక్కారు. కొంచెం దూరం వెళ్ళగానే వెనకాల కూర్చున్న పెద్దమ్మాయి, నాన్న ఒకటి అడగచ్చా? అడగమ్మా. నువ్వు ఇంట్లో నుంచి ఫంక్షన్ రీచ్ అయ్యే వరకు అమ్మ లేట్ చేసిందని అమ్మ మీద కోపంగా ఉండే కదా, మరక్కడ అందరు అడిగినప్పుడు ఎందుకు మీ వల్లే లేట్ అయిందని చెప్పారు? నాన్న నవ్వి రేర్వ్యూ మిర్రర్లో పిల్లల్ని చూస్తూ, తల్లి అమ్మ నేను గొడవ పడితే అది మా ఇద్దరి మధ్య ఉంటుందమ్మా. ఇంట్లో మేము ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నా అవి మా వరకే. అమ్మ నన్ను, నేను అమ్మని ఏమైనా అనుకున్నా అవి ఇంట్లో మాత్రమే. బయట ఇంకొకరి ముందు ఎప్పుడైనా సరే మన వాళ్ళని మనం తక్కువ చేయొద్దు. అయినా లతాని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని అన్నారు. బ్యాక్ సీట్లో కూర్చున్న అమ్మాయిలు ఒక్కసారి అమ్మ వైపు చూశారు. అమ్మ విండో బయటికి చూస్తూ తన ఫేస్ మీద పెద్ద స్మైల్ని దాపెట్టుకుంటుంది. విన్నారా డియర్ లిసనర్స్, అసలు అమ్మా నాన్న ఇంత ఫైట్ చేస్తారు అయినా హ్యాపీగా ఎలా ఉంటారు అని మనం చిన్నప్పుడు అనుకున్న ప్రశ్నకి ఆన్సర్ ఇదే. కొన్ని గొడవలు ప్రేమ లేకపోవడం వల్ల కాదు, ప్రేమ ఉండడం వల్లే అవుతాయి. పెళ్ళంటే ఎప్పుడు గొడవ పడకుండా ఉండడం కాదు, ఎప్పుడు ఒకేలాగా ఆలోచించడం, ఒకే ఇష్టాలు ఉండడం కూడా కాదు. అభిప్రాయాలు వేరైనా, కోపాలు వచ్చినా బయట ప్రపంచం ముందు ఒకరి గౌరవాన్ని ఇంకొకరు కాపాడుకోవడం. ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ గెలవడం కన్నా ఒక బంధం గెలవడం చాలా ముఖ్యం. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

హలో రెయిన్బో కి స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మనం ప్రేమ గురించి ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, సో ఐ థింక్ ఇట్స్ యువర్ టర్న్ నౌ. ఇప్పటి వరకు మీరు చూసిన లవ్ స్టోరీస్లో, అంటే మీరు చూసిన లవ్కి సంబంధించిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది అండ్ ఎందుకు నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323482 లేదా 0402970 4715 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 9140232348 2. క్వశ్చన్ విన్నారు కదా, క్వశ్చన్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు చూసిన లవ్ స్టోరీస్ ఉన్న సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏది అండ్ ఎందుకు నాకు కాల్ చేసి చెప్పండి. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు నూతన మోహన్ గారు పాడిన చాంగుబలా చాంగుబలా వస్తుంది.

0: హలో రెయిన్బోకి స్వాగతం సుస్వాగతం. నేను అడిగాను మీకు నచ్చిన సినిమాలో మంచి లవ్ స్టోరీ ఏంటి అని అడిగాను. అయితే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు. ఉషా గారు కాల్ చేశారు కుక్కట్పల్లి నుంచి, మాట్లాడేద్దాం. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: గుడ్ ఈవినింగ్ సవేరా గారు, బాగున్నారా?
0: నేను బాగున్నాను ఉషా గారు, మీరు బాగున్నారా? హలో మేడం, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, కాస్త బయటకు వచ్చి మాట్లాడండి.
1: నా పేరు ఉమానండి.
0: ఉమా గారు చెప్పండి.
1: నా పేరు,
0: అవునండి, నేను సారీ ఉషాన్ చేశాను, కాస్త నా పేరుకి దగ్గరగా ఉంది కదా అని చెప్పి మార్చేశాను, సారీ. ఉమా గారు చెప్పండి, సో మీకు నచ్చిన లవ్ స్టోరీ ఉన్న సినిమా ఏంటి అని.
1: అభినందన సినిమాతే కృష్ణ, అది నా మైండ్ లో అట్లనే సెట్ అయిపోయింది. అందులో కార్తిక్, శోభన వాళ్ళ నటించారు. అదే సినిమా పాటలు ఎక్కడ వచ్చినా బయట ఎక్కడ విన్నారు తెలిసి నా మైండ్ మొత్తం అదే పెడతా. ఆ సినిమా వస్తే తీర సినిమా వస్తున్నాను కదా, సినిమా అయితే సినిమా వాళ్ళ కనెక్టింగ్ అయిందండి నా మైండ్ కి.
0: అవునవును, చిన్నప్పుడు చూసిన సినిమా కాబట్టి అలా మెమరీస్ అన్ని అలా గుర్తుండిపోయాయి ఉమా గారు.
1: సినిమాలు అన్ని చూసా, కానీ అభినందన ఒక్కటే నాకు మైండ్ బాగా పడుతుంది, ఎందుకో తెలియదు. ఎందుకో అదొక్క సినిమానే నచ్చింది నాకు.
0: నైస్ నైస్.
1: ఆ పాట విన్నప్పుడల్లా వినాలనిపిస్తుంది, శ్రీరాలు అని ఒక పాట ఉంటది.
0: అవునండి, నేను ఈ రోజు వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. టు ఆల్ ద లిజనర్స్, మీరు వింటుంటే ఉమా గారు ఇంత రికమెండ్ చేస్తున్నారు, సో ఇట్స్ డెఫినెట్లీ అ వర్త్ వాచ్. మీరు వెళ్ళి ఈ రోజు అభినందన మూవీ ఈ వీక్ లో చూసేసేయండి అట్లీస్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మనతో రమణయ్య గారు ఉన్నారు. హలో, కాల్ కట్ అయిపోయినట్టుందే. సరే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడిద్దాం. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: రేణుకా అండి.
0: రేణుకా గారు, టాపిక్ విన్నారా?
2: విన్నామండి. బాగుండ్రా అండి?
0: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హలో,
2: హలో, కట్ కట్ అయిపోయింది.
0: కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి రండి, వినిపిస్తుంది. లేదా రేడియోకి దగ్గరగా ఉన్నా కూడా కాస్త ప్రాబ్లం ఉంటుంది, కాస్త రేడియోకి కాస్త దూరంగా వచ్చి మాట్లాడండి. మీకు నచ్చిన లవ్ స్టోరీకి లవ్ స్టోరీ ఉన్న సినిమా ఏంటి అని అడిగాను.
2: అవునండి, అంటే తరుణ్ది నువ్వు లేక నేను లేని మూవీ.
0: ఓకే.

0: ఎందుకు ఇష్టం?
1: అంటే పెద్దవాళ్ళ పరువు కోసం వాళ్ళ ప్రేమను త్యాగం చేస్తున్నారు కదా.
0: ఓ, అందుకోసం అని మీకు ఇష్టమా? నైస్ అండి, నైస్ నైస్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: ఇంకొక కాలర్తో మాట్లాడేద్దామా? హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది?
3: నరసింహారెడ్డి మేడం, ప్రేమవతి నుండి.
0: చెప్పండి సార్, టాపిక్ టాపిక్ విన్నారా, క్వశ్చన్ విన్నారా?
3: విన్నాను మేడం, విన్నాను.
0: సో మీకు నచ్చిన సినిమా ఏంటి?
3: మరో చరిత్రమ్మ.
0: ఓకే, ఎందుకు సార్?
3: ఇక కారణాలు అంటే ఇక ఒక్కొక్కరికి నచ్చే ఒక నచ్చే కానీ అలా
0: మీ కారణం చెప్పండి, రైట్ రాంగ్ అన్నది ఏముంది?
3: చాలా పెద్దగా అయిపోతుంది మేడం, చెప్పాలి వేరే ఒక ఛాన్స్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
3: ఓకే మేడం.
0: నిజంగా మరో చరిత్ర సినిమా గురించి చాలా మంది నేను వింటూ ఉంటా, ఇట్స్ ఆల్ టైమ్ క్లాసిక్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో యా, ఈరోజు కొత్త కొత్త సినిమాలని, నేను పాత సినిమాలని కొత్తగా రీవిజిట్ చేస్తున్నాను. అయితే మనకి మెసేజ్ చేశారు సమీరా. హాయ్ సమీరా గారు, దిస్ ఇస్ శ్రవంతి. నా దృష్టిలో ప్రేమ అంటే అభిమానం, ఆప్యాయత, గౌరవం, నమ్మకం, ఆ వ్యక్తి పట్ల శ్రద్ధ, బాధ్యతతో ఉన్న లోతైన భావన. నేను ప్రేమించిన వ్యక్తి ఒక విషయంగా హర్ట్ అయితే అయ్యారు, కనీసం సారీ కూడా చెప్పలేకపోయాను. నేను మాత్రమే ప్రేమించిన నా ప్రేమ. సో బ్యూటిఫుల్ అండి, ఇది ఏదో కవిత్వంలా అనిపిస్తుంది నాకు. లవ్ సక్సెస్ అయిన అన్ని సినిమాలు నాకు ఇష్టం. అవునండి, ఇలా లవ్ సక్సెస్ఫుల్ అయితేనే బాగుంటుంది కదా. ఇలా మరో చరిత్ర ఇలాంటి సినిమాలు కాస్త కష్టంగా అనిపిస్తాయి, బట్ యా, లవ్ కమ్స్ ఇన్ ఆల్ ఫార్మ్స్ కాబట్టి వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. థ్యాంక్ యూ శ్రవంతి గారు, దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. అవును లిజనర్స్, మీ ఫేవరెట్ లవ్ స్టోరీ ఉన్న సినిమా ఏంటి నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003030 లేదా 0402323482 లేదా 0402970 లేదా వాట్సాప్ చేయాలి అంటే మా వాట్సాప్ నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే ఒక చిన్న ప్రోమో వస్తుంది, దాని తర్వాత ఉన్నికృష్ణన్ గారు ఇంకా శ్వేతామోహన్ పాడిన నెమలి పాట వస్తుంది. వినేసి వచ్చేసేయండి, మనం ఇంకా కాల్స్తో మాట్లాడదాం. లవ్ స్టోరీస్ ఉన్న మంచి మంచి సినిమాల గురించి తెలుసుకుందాం.
4: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
5: No, tell me. I don't want to miss out.
4: Then tune in to Vibrate Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
5: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
4: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the twin cities.
6: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

0: హలో రెయిన్బోకి స్వాగతం సుస్వాగతం. నేను అడిగాను మీకు నచ్చిన లవ్ స్టోరీకి సంబంధించిన సినిమా ఏంటి అని చెప్పి. అంటే సినిమాలలో మీరు చూస్తారు కదా లవ్ స్టోరీస్, అందులో మీకు ఏదైనా నచ్చిన స్టోరీ ఉందా, ఎందుకు అని అడిగాను. అయితే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, ముందు రమణయ్య గారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో అమ్మా, గుడ్ ఈవినింగ్. అమ్మా
0: గుడ్ ఈవినింగ్ సార్. టాపిక్ విన్నారు కదా?
1: విన్నా విన్నాను అమ్మా. అదే నేను చెప్తా ఉంటాను కానీ నాకు రేడియో రాలే, అందుకోసం అట్లా ఉంది. సరే అమ్మా చెప్పమ్మా.
0: చెప్పండి సార్, మీకు నచ్చిన ప్రేమ కథా చిత్రం ఏంటి?
1: ప్రేమ కథా చిత్రం అంటే పాతాళ భైరవి అమ్మా. పూర్వము పాతాళ భైరవిలో అతను భార్య ప్రియురాలు కోసము ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడతాడు. కాబట్టి అటువంటి సినిమా చాలా బాగా నచ్చింది, కాబట్టి నాకు పాతాళ భైరవి అంటే చాలా ఇష్టం.
0: నైస్ సార్. నేను అసలు అందరూ అడ్వెంచర్ కోసం పాతాళ భైరవి, ఏదో గ్రాఫిక్స్ కోసం పాతాళ భైరవి విన్నాను, కానీ లవ్ స్టోరీ కోసం పాతాళ భైరవి నచ్చిందని చెప్పడం అయితే మీరే సార్ కొత్తగా చెప్పారు.
1: లవ్ స్టోరీ అంటే అదే కదా, లవ్ స్టోరీ అతను ప్రేమ కోసం పోతాడు కదా, ప్రేమ కోసం త్యాగంగా పోయి అతను మాంత్రికు దగ్గర ఒళ్ళో పడిపోయినా కూడా నాకు భార్య కావాలి ప్రియురాలు కావాలనే కోరిక కోరుతాడు కదమ్మా.
0: బ్యూటిఫుల్ సార్, ఈ యాంగిల్ లో చూడొచ్చు అని చెప్పి నేను అసలు అనుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ దిస్ యాంగిల్. నేను మళ్ళీ ఒకసారి పాతాళ భైరవి చూస్తాను.
1: చూడు చూడు చూడు, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు, కేమరు దేవుల వేడుకొని తన కుమరుని క్షేమం కోరుకొని ఏమైనాడో ఏమగునో ఎన్ని కుమిలే తల్లిని కుమలమని ఏమి రాచనో అటుకా నిమ్మని
0: మొత్తం మీద బాగా పాడారు సార్. థ్యాంక్ యూ సినిమాని గుర్తు చేసినందుకు, పాట పాడినందుకు. థ్యాంక్ యూ సార్. ఇంకో కాలర్తో మాట్లాడేద్దాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ సవేరా మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడేది?
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుచున్నానండి.
0: మెహర్ బాబా గారు ఎలా ఉన్నారు?
2: చాలా చాలా బాగున్నాండి. ఎఫ్ఎం రెయిన్బో వింటుంటేండి, మాకు ఒక రకమైన చాలా చాలా శక్తి, ఉత్సాహం, ఉల్లాసం అన్ని కూడా ఒకటే వేటకు ఒకటి వస్తున్నాయండి. మీరు ప్రేమ గురించి ఏదో సినిమాలో అడిగారండి, మీకు నచ్చిన ప్రేమ సినిమాలోను, కానీ మాది లవ్ మ్యారేజ్ అండి. మా లవ్ మ్యారేజ్ ఒక పెద్ద సినిమా అండి. అయితే ఎన్నో కష్టాలు నష్టాలు భరించండి, గొడవలు భరించండి, మా వివాహం అయిందండి. అంటే అండి మేమిద్దరం కూడా లవ్ చేసుకున్నప్పుడు గుళ్ళో గుడిలోకి వెళ్ళండి, దేవుని ముందు చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటానని ఆ అమ్మాయి నా చేతిలో వచ్చేసిందండి. ఇప్పుడున్న ఆంటీ అండి, నేను కూడా అండి చేసుకుంటే నేను తప్ప వేరే వాళ్ళని చేసుకోనని ఒట్లు వేసుకున్నామండి దేవుని ముందండి.
0: బ్యూటిఫుల్ అండి.
2: చాలా చాలా గొడవలు అయినాయండి, గొడవలు అయినా కానీ వాళ్లే మళ్ళీ మా కాళ్ళ దగ్గరికి వచ్చారండి, సారీ చెప్పారండి. ఆ అమ్మాయిని నేను చేసుకున్నామండి, ఇప్పుడు మంచిగా సుఖంగా చాలా సంతోషంగా ఉంటున్నామండి, ఏ గొడవలు ఉండవండి. సీతారాములు శివ పార్వతులు రాధా కృష్ణులు ఒక జంట అన్నట్టుగా కలిసిమెలిసి ఉంటామండి మనం.
0: నైస్ అండి, నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్.
2: థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం, పోల్చెట్టి మెహర్ బాబా. థ్యాంక్స్ మేడం.
0: థ్యాంక్ యూ అండి. కొందరు అంటారు నాకు ప్రేమ కథలు అలా సినిమాలో చూస్తే బాగుంటుంది అని, కానీ మెహర్ బాబా గారు అంటున్నారు నా స్టోరీనే సినిమాలో పెట్టాల్సిన స్టోరీ అని. బాగుంది కదా ఇలా కూడా అనుకోవడం. ఇట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లవ్ అండ్ సెల్ఫ్ ప్రైడ్ కూడా. చెప్పాను కదా ప్రేమ అనేది మనతో మొదలవుతుంది, దాని తర్వాతే అలా బయట వ్యక్తిని ప్రేమించగలుగుతాము అని చెప్పి. ఇలాంటి స్టోరీస్, మీ స్టోరీస్, మీకు నచ్చిన స్టోరీస్ నాకు కాల్ చేసి చెప్పండి. నాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323300 లేదా 0402323481 లేదా 0402970 4715 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే కార్తిక్ గారు పాడిన చిలిపిక చూస్తా వాళ్ళ పాట వచ్చేస్తుంది, దాని తర్వాత ఇంకా కాలర్స్తో మాట్లాడేద్దాం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

0: నేను అడిగాను మీకు నచ్చిన ప్రేమ కథ చిత్రాలేంటి అని చెప్పి. అయితే మనకి వాట్సాప్లో మెసేజెస్ వచ్చేసాయి. ధనరాజ్ గడ్డం గారు మెసేజ్ చేశారు, గుడ్ ఈవినింగ్ మేడం, నాకు రెండు సినిమాలు అంటే ఇష్టం అని చెప్పి. ఒకటేమో ప్రేమనగర్, ఇంకొకటి ప్రేమాభిషేకం అంట. హీరో లోతైన ప్రేమలో ఇచ్చిన మాటపై ఉండి విషం కూడా తాగుతాడు. ఇదే ప్రేమ కథ. ఫ్రమ్ ఓల్డ్ సిటీ, శివగంగా నగర్, ధనరాజ్ అండ్ సునీత గారు. బాగున్నాయండి ఫిలిమ్స్. సో ఐ థింక్ దీస్ ఆర్ టూ ఏఎన్ఆర్ గారు నటించిన సినిమాలేమో కదా ఇవి. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు గో అండ్ సర్చ్. కానీ ఈరోజు చాలా రెట్రో సినిమాల గురించి వింటున్నాం అనుకుంటా. అండ్ ఇంకా మన కాలర్స్తో కూడా మాట్లాడిద్దాం. హలో.
1: హలో హలో, నమస్తే సవేరే గారు.
0: నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్, నా పేరు కౌసల్య, హిమాచల్ నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి మేడం. సో మీకు నచ్చిన ప్రేమ కథా చిత్రం ఏంటి?
1: ప్రేమ కథా చిత్రం అంటే పాతవి ఉన్నాయి కానీ మీకు తెలుసో తెలీదో, దేవదాసు, మల్లీశ్వరి అవి ఉన్నాయి.
0: చెప్పండి, నేను ఒక్కదానే కదా, లిసనర్స్ అందరి కోసం మాట్లాడుతున్నారు మీరు, నేను తెలుసుకుంటాను.
1: అతను ప్రేమ అంటే రెండు ప్రేమ విఫలం, మల్లీశ్వరి కాదు దేవదాసు ప్రేమ విఫలమైంది అది.
0: అయ్యో,
1: అతను భార్య అతను పెళ్లి చేసుకోలేకపోతాడు. తల్లిదండ్రులేమో సావిత్రినేమో పెద్ద కుటుంబం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. ఇంకా అతను తాగుపోతాయి, అలాగే పోతాడు. అది సక్సెస్ అవల మల్లీశ్వరి సక్సెస్ అయింది.
0: మల్లీశ్వరిలో ప్రేమ సక్సెస్ అయిందా?
1: వాళ్ళ బావని ప్రేమిస్తుంది, కాకపోతే ఆ బావ మీద ఏదో నింద వేసి అంటే ఈమెని గుళ్ళో ఈమెగా తీసుకుని వెళ్ళిపోతారు నాచికత్తెగా. అప్పుడు అదే గుళ్ళో అతను వచ్చినప్పుడు అతని మీద ఏదో వెండి గిన్నె దొంగతనం చేసినట్టు ఏదో చేసి అతన్ని పట్టుకుని ఇచ్చేస్తే ఆమె విడిపించి పెళ్లి చేసుకుంటుంది.
0: స్ట్రాంగ్ విమెన్ సెంటర్డ్ కథలు, నాకు ఇలాంటి కథలు ఇష్టం, ఇలా ఉండాలి.
1: ఇంకోటి సాగర సంగమం.
0: ఓకే,
1: కళా తప్పిసి విశ్వనాథ్ గారు, సాగర సంగమం అందరికీ తెలిసే ఉంటుంది. కమల్హాసన్ గారు ఇదే ప్రధాని, అందులో నూతి చుట్టూ తిరుగుతూ పాడతారు కదా కమల్హాసన్
0: పాడు,
1: సకిట సకిట సకిట దోమని. ఏ నిమిషాలు అందులో పడిపోతాడో అన్నట్టు మనకి అందరికి గుండెలు బిగపట్టుకుని చూస్తూ ఉంటాం. ఆ పాట చాలా బాగుంటుంది. అది అంతే, సక్సెస్ అవ్వలేదు. మరి కొన్ని సినిమాలు అలాగే తీసారు ఏమిటో.
0: అవునండి,
1: మీనా ఒకటి ఉంది, మీనాలో అది అంతస్తుల తేడాని గమనించింది, ఇది చేసింది. ఆ బావయము బావని వాళ్ళు వెళ్ళగొట్టేస్తారు అక్క వాళ్ళును. ఈమెమో వాళ్ళకు యజన పురుష లోచనాలు కాని మీనా అని పుస్తకం కూడా
0: ఉంది.
1: అది అది తప్పనిసరిగా చేసుకోవాలి బావని అని అంతస్తులు ప్రేమకు అడ్డం కావు అని పెళ్లి చేసుకుని రెండు కుటుంబాలు కలపాలని కలుపుతుంది.
0: అవునండి, థ్యాంక్ యూ. ఎన్ని సినిమాలు అడిగారు, ఒక్క సినిమా అడిగితే ఇన్ని సినిమాలు చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్.
1: అంటే మీరు చూసారో చూడలేదో చూస్తారు ముందు ముందని.
0: థ్యాంక్స్ అండి, నేను వెళ్ళి ఈ రోజు లిజనర్స్ అందరం కలిసి చూస్తాము. ఈ రోజు వచ్చే వీక్ అంతా అలా లవ్ సినిమాలే చూద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
0: అసలు నిజంగా కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా, ఇప్పుడు చెప్పిన అన్ని సినిమాల్లో స్ట్రాంగ్ ఫీమేల్ లీడ్స్ అనేవి ఉంటున్నాయి. అంటే ఆడవాళ్ళకి పాత్రలు రాసేటప్పుడు ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళకంటూ ఒక పాత్ర అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య సినిమాల్లో అసలు ఉమెన్కి స్ట్రాంగ్ రోల్సే రాయట్లేదు. అమ్మాయిలు వస్తారు, ఒక డాన్స్ చేస్తారు, అలా కనిపిస్తారు, వెళ్ళిపోతారు, ఏదో కనిపించి కనిపించినట్టుగా ఉన్నాయి. నాకేమనిపిస్తుందంటే ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ సరిగా విమెన్ని అబ్జర్వ్ చెయ్యట్లేరేమో అనిపిస్తుంది, లేదా విమెన్ డైరెక్టర్స్ తక్కువైపోయారేమో అనిపిస్తుంది. ఏమైనా లిజనర్స్ మీరు వింటున్నట్టయితే, ఇన్ కేస్ మీరు కథలు చెప్పాలి అనుకుంటే ప్లీజ్

0: మేల్ ఫీమేల్ లవ్ స్టోరీస్ ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రేమ కథను చెప్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అండ్ ఐ థింక్ ఆల్ ద ఫీమేల్ డైరెక్టర్స్ తీయండి మన మన ఫీలింగ్స్ని చూపించండి స్క్రీన్ మీద. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో
1: సంధ్యా, వందనం అండి. సవేరా గారు,
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడేది?
1: మురళి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: నేను చాలా బాగున్నానండి. కాకపోతే మీరు అడిగినది ఒక్కదాంతో కడుపు నిండదండి, ఎందుకంటే ఎన్నో ఎన్నో ప్రేమ కథా చిత్రాలు.
0: ఒక్కటి చూస్ చేసుకోవాలి అనుకుంటే ఏది చూస్ చేసుకుంటారు?
1: కరెక్టే, కానీ దాంతో కాదు, అవ్వదు. ఒకటి ఏంటంటే అన్నిట్లో మీరు జెన్జీలో తీసుకున్న పాయింట్స్ ఏవైతే చెప్పారో అన్నిట్లో అవే ఉంటాయి. కాకపోతే అక్కడ క్యారెక్టర్స్ మారుతాయి, యాక్టర్స్ మారుతారు, సాంగ్స్ లో పల్లవీలు మారుతారు, డైరెక్టర్లు మారుతారు, సంగీత దర్శకులు మారుతారు. కానీ మీరు చెప్పిన జెన్జీలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అదే ప్రేమకు పునాదులు, అవే వాటికి జీవిత కాలంలో ఇంకా 5000 సంవత్సరాలు అయినా వెనకకెళ్ళి 5000 సంవత్సరాలు చూసుకున్నా అవే ఉంటాయి అందులో.
0: అంతే అండి.
1: ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా యాక్చువల్ గా మీరు అష్ట సింహది కాలి అష్ట అనే పదం దానికి అంక ఎంతండి? అష్ట
0: 8
1: అంటే ఐ లవ్ యూని మీరు లెక్కేసి చూసుకోండి, 8. డైరెక్టర్లు కూడా పిక్చర్ నామ ఆ పేరు పెట్టడమే కాకుండా దానికి అర్థంగా ఎంతో ఆలోచించి పెడతారు అనేది నా ఒక భావన. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కటని చెప్పలేమండి, ఎన్నో చెప్పొచ్చు, కాకపోతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో తండ్రికే చెప్తాడు తన కొడుకు, నాన్న టైం ఉండదు మన చేతిలో, తన ప్రేమ ఎప్పటికీ మన చేతిలోనే ఉంటది, మీరు వెళ్ళనిచ్చారు నాన్న, మీరు వెళ్ళనిచ్చారు అంటే అది వాస్తవానికి ఇవన్నీ కూడా మీరు జెన్జీలో చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే ప్రతి సినిమాలు కాకపోతే ఏంటంటే అవి 8000 సార్లు విన్నా చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా అమృత తుల్యంగా ఉంటాయి, చాలా ప్రియంగా ఉంటాయండి వేరే గారు. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిటికన్నా ముఖ్యంగా నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను, వాటన్నిటికన్నా కూడా నా ప్రేమనే గొప్పది అనిపిస్తుంది. ఎందుకు? యాక్చువల్గా ఎందుకంటే మేము మా వాళ్ళతో పోరాడి చేసుకోలేదు, మీరు చేసేదాకా ఈ పండుగను మేము జరుపుకోమని చెప్పి రెండు కుటుంబాలకు చెప్పాము. ఆ పండుగని ఎంతో అద్భుతంగా మాకు జీవిత కాలంలో వచ్చేది ఒకే పండుగ, ఆ పండుగని చాలా వైభవపూర్వకంగా చేసుకున్నామండి. ఇంకోటి అంటే అన్నిటికన్నా ముఖ్యంగా మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు లీగ్ మ్యాచ్ లో మన ఇండియా గెలిచారండి, సెమీస్ ఉన్నాయి, మీరు సెమీస్ నాడు వస్తారనుకున్నాను, ఎందుకంటే లక్ కలిసి వస్తుండే కదండి మన ఇండియన్ ఉమెన్స్ కి.
0: కలిసి వచ్చారు, నేను ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు గెలవాలి అని కోరుకుంటాను. సో
1: అబ్బా సార్, ఓకే, హావ్ ఎ గ్రేట్ డే. థాంక్యూ
0: అండి. థాంక్యూ మురళి గారు, ఇంత బ్యూటిఫుల్ గా మాట్లాడతారండి. సో మనం ఇంకొక కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
2: హలో
0: హలో, ఎవరండి మాట్లాడేది?
2: నమస్తే అండి.
0: నమస్కారం, ఎవరు మాట్లాడేది?
2: నేను లావణ్య, ఖైరతాబాద్ నుంచి.
0: లావణ్య గారు కొంచెం రేడియో నుంచి కాస్త దూరంగా వచ్చి మాట్లాడండి. చెప్పండి లావణ్య గారు, మీకు నచ్చిన ప్రేమ కథ చిత్రం ఏంటి?
2: వరుడు. వరుడు,
0: ఓకే. వరుడు, అసలు ఈ సినిమా నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి. చెప్పండి, ఎందుకు ఇష్టం?
2: అదా, అదేంటి, ఇంకా పెళ్ళి పెట్టినప్పుడే వాళ్ళకి లవ్ స్టార్ట్ అయిపోతుంది. ఎంత ఇంపార్టెంట్, అది తాళి కట్టకున్నా పర్లేదు, ఎంత లవ్ స్టోరీ నడుస్తుంది అండి. ఆమె కోసం ఎన్నెన్ని చేస్తాడు, ఇద్దరు ఎంత కష్టపడతారు ఒకరి కోసం ఒకళ్ళు.
0: నైస్ నైస్ నైస్. నేను గుణశేఖర్ తీసిన సినిమాలలో ఐ థింక్ వరుడు ఒక సినిమా నాకు, నేను చిన్న ఉన్నప్పుడు చూసా అనుకుంటా అండి, నేను ఆ సినిమా మర్చిపోయా. కానీ మీరు లవ్ స్టోరీకి వరుడు చెప్పారంటే ఇట్స్ నైస్ రీకలెక్ట్.
2: చాలా చాలా, అసలు దాన్ని ఫ్లాప్ చేసింది కానీ దాని అర్థం చాలా బాగుంది, అది లవ్ కి చాలా అర్థం ఉంది దాంట్లో.
0: అవునండి, యా నైస్.
2: ఒకరికొకరు తెలీదు ఫస్ట్, కానీ
0: రెస్పాన్సిబిలిటీ కదా, అంటే ప్రేమ అంటే రెస్పాన్సిబిలిటీ అని బాగా చూపిస్తారు కదా. అవునండి, యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. ఇక లాస్ట్ కాలర్ ఆఫ్ ది డే తో మాట్లాడేద్దామా? హలో
3: హలో, నమస్కారం.
0: నమస్కారం అండి, మీ పేరు?
3: ప్రభాకర్ రావు.
0: ప్రభాకర్ రావు గారు, మీకు నచ్చిన ప్రేమ కథా చిత్రం ఏంటో

0: చెప్పండి.
1: లవ్ స్టోరీ ఆన్ ఎయిర్ ఏనమ్మా?
0: ఆన్ ఎయిర్ ఉన్నారు సార్.
1: ఇది నేను ఓలేడి ప్రభాకర్ గారు మాట్లాడుతున్నాను. నిన్ను కోరి.
0: నిన్ను కోరి నచ్చిందా? ఓకే.
1: అది ఒకటి మజ్ను.
0: ఓకే సార్.
1: ఇది ఇంకా ఫంటాస్టిక్ మూవీ అది.
0: నైస్ నైస్ సార్. అందరూ కొంచెం డిఫరెంట్ గా మీరు ఇలా కొత్త పిక్ కొత్త సినిమాలు పిక్ చేసి చెప్పారా? మన షోలో ఫస్ట్ చాలా టైం తర్వాత నుంచి ఇప్పుడే మీరు ఒక మోడర్న్ పిక్ చెప్పారన్నమాట. ఇప్పుడు ఇప్పటి వరకు అందరూ పాతాల భైరవి ఇలా పాత సినిమాలు చెప్పారు, కానీ మీరు మాత్రం ఒక మోడర్న్ సినిమా చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో అదండి, అలా ఈరోజు మనం ఎంత ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మీకు నచ్చిన ఫిలిమ్స్ని చూడండి, అసలు ప్రేమించే కళని ఇంకాస్త ప్రాక్టీస్ చేయండి. అండ్ సమ్టైమ్స్ లవ్ ఇస్ నాట్ జస్ట్, కొంచెం ఇష్టం, కొన్నిసార్లు కష్టం కూడా. అలా ప్రేమ గురించి ఆలోచిస్తూ, ప్రేమని ఫీల్ అవుతూ, ప్రేమని పంచుతూ శంకర్ మహాదేవన్ గారు పాడిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం పాట వినేసేయండి. అండ్ దట్ ఈస్ టుడేస్ హలో రెయిన్బో. మీరు కరెక్ట్గా 8 గంటలకి పీసీ రిలే నుంచి న్యూస్ హెడ్లైన్స్ వింటారు. దాని తర్వాత 8:03కి మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను తెలంగాణతో. వింటూ ఉండండి 101.9 MHz / FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో 540 కిలోమీటర్ల మేర అదనపు మార్గాల కోసం 10021 కోట్ల రూపాయలతో 5 ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఘట్కేసర్ కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ పనులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఘటనపై విచారణ జరిపిస్తామని, విజయ్ కుమార్ ను పర్యవేక్షణాధికారిగా నియమించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నెల్లికంటి సత్యం, దేశపతి శ్రీనివాస్తో సమావేశం జరిగింది. అసెంబ్లీ స్పీకర్పై తాతా మధు, నవీన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కమిటీ ఖండించింది. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై చర్చించి న్యాయ సలహాలతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క అడ్లూరి గవర్నర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి వద్ద బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన శుద్ధీకరణ కార్యక్రమంపై వారు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడు మీనగల వెంకట గోపాల్కు రాజేంద్రనగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి టి శ్రీనివాస్ 20 ఏళ్ల జైలు శిక్ష, 3,000 రూపాయల జరిమానా విధించారు. బాధితురాలికి 3,00,000 రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. పీఆర్సీ, డిఏలు వంటి డిమాండ్లపై సీఎస్ సంజయ్ జాజు లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో రేపు తలపెట్టిన చలో హైదరాబాద్ ను వాయిదా వేస్తున్నట్టు టీజీఈజే ఏసీ నేతలు ప్రకటించారు. రైతులకు పారదర్శకంగా సబ్సిడీ ఎరువులందించే యాప్ను రద్దు చేసేది లేదని శాసనమండలిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తులో మరింత సులభంగా సేవలందిస్తామని వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు అసెంబ్లీలో కుమ్మక్కై కాలయాపన చేస్తున్నాయని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను, హామీలను పక్కనబెట్టి డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు తాము సిద్దంగా ఉన్నామని సవాలు విసిరారు. తమిళనాడులో సీఎం విజయ్ పార్టీ టీవీకే నేతృత్వంలోని అధికార కూటమికి సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టర్ ఫ్రంట్ అని నామకరణం చేశారు. బుధవారం చెన్నైలో జరిగిన మిత్రపక్షాల సమావేశానంతరం టీఏఎన్సీ అధ్యక్షులు మాణికం ఠాకూర్ ఈ వివరాలు వెల్లడించారు. యుఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్క్రాస్ను అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ మట్టికరిపించాడు. 4.5 గంటల పాటు హోరాహోరీగా సాగిన 5 సెట్ల పోరులో 6-7, 6-1, 6-3, 1-6, 7-6 తేడాతో షెల్టన్ విజయం సాధించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్

స్టూడియో క్లాక్లో టైం 8:14 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తెలంగాణకి స్వాగతం, సుస్వాగతం. అయితే మనం చీరల మీద పువ్వులుండడం చూసాం, కొన్నిసార్లు నెమళ్ళుండడం చూసాం, కానీ ఎప్పుడైనా ఒక చీర మీద ఒక పాలమ్మే మహిళను చూసారా? అయితే మీరు చూసింది గొల్లబామ చీరని అని మీరు గుర్తుపట్టారా? తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఒక ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ శారీయే గొల్లబామ శారీ. దాని మీద కనిపించే గొల్లబామ మోటిఫ్తోనే దీనికి ఒక ప్రత్యేకమైన పేరు వచ్చిందన్నమాట. అండ్ ఈ గొల్లబామ శారీలో తలపైన ఒక పాలకుండ, చేతిలో ఇంకొక కుండ. ఈ మహిళ రూపం ఈ చీరకి ఒక డిఫరెంట్ ఐడెంటిటీని తీసుకొస్తుందన్నమాట. ఈరోజు అసలు ఈ చీర వెనుకున్న కథ ఏంటి? అసలు గొల్లబామ అంటే ఎవరు? ఈ చీర ఎలా తయారవుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక చీర మాత్రమే కాదు, సిద్దిపేట మగ్గంపై నేసిన ఒక తెలంగాణ కథ. అదే ఈరోజు తెలంగాణలో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. అండ్ మీకు తెలిసిన విషయాలు కూడా నాకు చెప్పండి. ఎలా అంటారా, వాట్సాప్ నంబర్ ఉందిగా, మెసేజ్ చేస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి. బై ద వే, వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు ఓరి గలకి పిల్ల అంటూ కార్తిక్ గారు, కారుణ్య ఇంకా మాలతి, హరిణి పాడిన పాట వచ్చేస్తుంది. అండ్ దెన్ వెల్కమ్ బ్యాక్ అండ్ నో మోర్ అబౌట్ గొల్లబామ సారీస్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

స్టూడియో క్లాక్లో టైం 8:18:27 అవుతుంది. నేను మీ ఆర్జే సవేరా, మీరు వింటున్నారు 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఈరోజు తెలంగాణలో మాట్లాడుకుంటున్నాం గొల్లబామ.

శారీస్ గురించి. అసలు ఈ గొల్లబామ చీర అంటే ఏంటి అంటారా? సింపుల్గా చెప్పాలి అంటే ఇది సిద్దిపేటలో తయారయ్యే ఒక స్పెషల్ హ్యాండ్లూమ్ శారీ అన్నమాట. అయితే దీని స్పెషాలిటీయే ఏంటి అంటే ఆ చీర మీద కనిపించే గొల్లబామ. సో గొల్లబామ అంటే ఎవరు అంటే మిల్క్ మేడ్, అంటే పాలమ్ముకునే ఒక మహిళ అని అర్థం అన్నమాట. ఈ మహిళ కొండ ఆమె నెత్తి పైన ఒక కుండ ఉంటుంది, ఆ కుండ ఇంకొకటి ఆమె చేతిలో ఇంకొక కుండ పట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ డిజైన్. ఈ మోటివ్స్ కేవలం జస్ట్ ఇట్లా ప్రింట్ చేసింది కాదనమాట, ఈ చీర నేసేటప్పుడే ఎక్స్ట్రా వెఫ్ట్ టెక్నిక్ అనే ఒక వీవ్ టెక్నిక్ యూజ్ చేసి దీన్ని అలా మంచిగా వీవ్ చేస్తారనమాట శారీ మీద. అండ్ మనం చూస్తే బార్డర్ మీద, బాడీ, అక్కడక్కడ పళ్ళులో జామెట్రిక్ ప్యాటర్న్స్లో మనకి గొల్లబామ ఫిగర్స్ అన్నవి కనిపిస్తాయి. సో అందుకని ఈ చీర చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆ బ్యూటీ వెనక ఎవరైతే దీన్ని డిజైన్ చేస్తారో ఆ వీవర్ యొక్క నైపుణ్యత కనిపిస్తుంది మనకి, వాళ్ళకున్న పేషెన్స్ లెవెల్ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత ఇష్టంతో ఆ ట్రెడిషన్ని క్యారీ చేస్తున్నారు అన్నది కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ టైం మీరు గొల్లబామ శారీ కొంటున్నారు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అసలు దీన్ని ఎలా వీవ్ చేశారు అని. అండ్ ఇన్ కేస్ మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న వీవర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీవ్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా వెఫ్ట్ టెక్నిక్ని దగ్గరుండి చూడండి. ఎంత కష్టం దాని వెనకాల ఉందో తెలిస్తేనే కదా దాన్ని మనం అప్రిషియేట్ చేయగలం, బ్యూటిఫుల్గా క్యారీ చేయగలం. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు పుట్ ఆన్ గొల్లబామ శారీ, ఐ వుడ్ సజెస్ట్ అలా సిద్దిపేటకి వెళ్ళి వీవ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండి చూసి అప్రిషియేట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే నీలిరంగు చీరలోన అంటూ ఈ పాట వచ్చేస్తుంది. మనం చీరల గురించి మాట్లాడుకుంటున్నాం, చీర గురించి పాట వినకపోతే ఎలా అని. దాని తర్వాత కార్తిక్ గారు పాడిన అరెరే అరెరే మనసే జారే అంటారు, మీరు కూడా అంటారు ఆ వీవింగ్ టెక్నిక్ చూసిన తర్వాత మనసే జారే అని. సో ఈ ట్రాక్ వినేసేయండి. అండ్ దాని తర్వాత నేను వచ్చి పోలిన ముచ్చట్లు చెప్తాను గొల్లబామ శారీస్ గురించి ఇంకా మాట్లాడుకుందాం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్లో టైం 8:30 టు దాటి 39 సెకండ్స్ అవుతుంది. తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం గొల్లబామ శారీస్ గురించి. అయితే మనం ఇందాక అసలు గొల్లబామ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఈ గొల్లబామ శారీస్కి 60 ఇయర్స్ చరిత్ర ఉంది అని చెప్తారు. కానీ ఈ గొల్లబామకి, ఈ గొల్లబామ వెనుక ఉన్న కథకి అంతకంటే పెద్ద హిస్టరీ ఉంది అని అంటారన్నమాట. అయితే ఈ గొల్ల లేదా యాదవ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో తలపైన ఒక కుండలో పాలు, వాళ్ళ చేతిలో పెరుగు గిన్నె పట్టుకొని ఇంటింటికి వెళ్ళి పాలు పెరుగు అందించేవాళ్ళట. సో వాళ్ళ నడక, వాళ్ళ నీడ, అప్పుడు ఆ చుట్టూ ఉన్న వీవర్స్ని ఎవరైతే ఉందో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశారు, ఆ స్లాట్స్ నుంచి ఈ గొల్లబామ శారీస్ వచ్చాయి అని చెప్పి చెప్తారన్నమాట. ఇంకొక జానపద కథ ప్రకారం ఏంటి అంటే ద్వాపర యుగంలో గొల్ల

బామలు శ్రీకృష్ణుడికి పాలతో నైవేద్యం తీసుకువెళ్ళే వాళ్ళంట. సో వాళ్ళని సెలబ్రేట్ చేస్తూ ఈ గొల్లబామ శారీస్ వచ్చాయి అని కూడా అంటారు. ఇంకొక కథ కూడా ఉంది. అయితే 1940స్లో గొల్లబామ అని ఒక సినిమా వచ్చిందంట. ఆ సినిమాలో రాజు విక్రమాదిత్యుడు అండ్ ఆయన రాణి గొల్లబామ కథ. సో ఈ కథ ఏదైతే ఉంటుందో

సో ఈ కథ ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా బేస్ చేసుకొని చాలా శారీస్ వచ్చాయి, గొల్లబామ శారీస్ వచ్చాయి అని కూడా చెప్తారన్నమాట. సో దీని వెనక కథ ఏంటి అని ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, కానీ ఇది బేసిక్గా ఫోక్లోర్ అప్పటి కథని బేస్ చేసుకొని వచ్చింది అన్నది మాత్రం మనకి బాగా తెలుస్తుంది. అయితే వై ద శారీ సో స్పెషల్ అంటే, March 19, 2012 సిద్దిపేట గొల్లబామ శారీస్కి జాగ్రఫికల్ ఇండికేషన్ అన్నది వచ్చిందనమాట. సో దట్స్ వై ఈ శారీ మన సిద్దిపేట కల్చర్ని చూపించడానికి, తెలంగాణ కల్చర్ని చూపించడానికి, మన కథ చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ ఇండికేటర్ అండ్ ఒక బ్యూటిఫుల్ సింబల్ ఆఫ్ సెలబ్రేషన్ అనమాట. సో అది నెక్స్ట్ టైం మీరు అలా తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే, ఏదైనా శారీ వేసుకోవాలి అనుకుంటే, డెఫినెట్లీ చూస్ సిద్దిపేట గొల్లబామ శారీ అండ్ టెల్ ద స్టోరీ విత్ ప్రైడ్. అయితే నేను అడిగాను కదా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు అసలు గొల్లబామ చీరల గురించి ఏం తెలుసు, మీ దగ్గర ఉన్నాయా అని చెప్పి అడిగాను. సో మీరు వాట్సాప్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 9140-2323-4822. మనకి దీప్ మెసేజ్ చేశారు మెహతీపట్నం నుంచి. హాయ్ సవేరా గారు, ఎలా ఉన్నారు? సాంగ్ సెలెక్షన్ ఇస్ సో గుడ్. సిటీలో గణేష్ ఫెస్టివల్ అరేంజ్మెంట్ స్టార్ట్ అయిపోయాయి కదా, సిటీ ఇస్ గోన లుక్ వెరీ కలర్ఫుల్ అని. అండ్ ప్రియురాలు పిలిచింది నుంచి గంధపు గాలిని పాట ప్లే చేయండి అని అడిగారు. ప్లే చేస్తాను దీప్, నెక్స్ట్ వచ్చేస్తుంది. అండ్ నేను ఇందాక ఈ మూవీస్ గురించి అడిగాను కదా, ప్రేమదేశం ఇవన్నీ, అందులో ఎవరు హీరో ఏఎన్ఆర్ గారా అని అన్నారు కదా అని అడిగాను కదా, వన్ ఆఫ్ ఆర్ లిజనర్స్ హరీష్ కుమార్ గారు ఫ్రమ్ ఓల్డ్ బోయన్పల్లి మెసేజ్ చేశారు, అవునండి ఏఎన్ఆర్ గారే కరెక్ట్గా గెస్ట్ చేశారు అని చెప్పి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. సో మీరు గొల్లబామ శారీస్ ఓన్ చేస్తున్నారా, మీ దగ్గర గొల్లబామ శారీస్ ఉన్నాయా, లేకపోతే మీకు గొల్లబామ శారీస్ గురించి ఏం తెలుసు, నాకు మెసేజ్ చేసి చెప్పండి. మెసేజ్ చేయాల్సిన నా నంబర్ 0402323-4822. ఇప్పుడైతే మంగ్లీ పాడిన సారంగ దర్యా పాట వచ్చేస్తుంది, దాని తర్వాత మనం ఇంకాస్త తెలుసుకుందాం గొల్లబామ శారీస్ గురించి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్లో టైం 8:48:10 అవుతుంది. మీరు వింటున్నారు తెలంగాణం. మనం మాట్లాడుకుంటున్నాం గొల్లబామ శారీస్ గురించి. మనం ఇంత మాట్లాడుకున్నాం కదా గొల్లబామ శారీస్ గురించి, మరి దీన్ని ఎక్కడ కొనాలి, ఎలా సోర్స్ చేయాలి అని అడుగుతున్నారా? చెప్తున్నాను. సో హోమ్ గ్రౌండ్ అయితే సిద్దిపేటే. అలా సిద్దిపేటకి వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా వీవర్స్ దగ్గరికి వెళ్ళి సోర్స్ చేయొచ్చు. కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి అక్కడ. సో ఏదైనా కోఆపరేటివ్ సొసైటీకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇది కాదు అంటే హ్యాండ్లూమ్ స్టోర్స్కి వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే, మీరు సిద్దిపేటకి వెళ్ళకపోతే, తెలంగాణ హ్యాండ్లూమ్స్కి సంబంధించిన ఏ షాప్కి వెళ్ళినా గొల్లబామ శారీస్ కావాలి అంటే వాళ్ళు ఇస్తారు. యూ కెన్ గెట్ అ సారీ ఆఫ్ యువర్ ఓన్. ఇవంతా కాదమ్మాయి, నేను ఆన్లైన్లోనే షాపింగ్ చేస్తాను అని అంటారా? సో యూ హ్యావ్ టెస్కో హ్యాండ్లూమ్స్ అని చెప్పి

ఎస్సీఓ హ్యాండ్లూమ్స్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ మీకు అథెంటిక్ హ్యాండ్లూమ్స్ అమ్మే చాలా వెబ్సైట్స్ కూడా, రిలేటెడ్ వెబ్సైట్స్ కూడా కనిపిస్తాయి. సో గో గెట్ యువర్ గొల్లబామ శారీ ఎట్ ద ఎర్లియెస్ట్ పాసిబుల్. ఎందుకంటే మనం చీర కట్టుకునేటప్పుడు జస్ట్ చీరను మాత్రమే కట్టుకోవట్లేదు, దాని వెనక ఉన్న కథని కట్టుకుంటున్నాం, దాని వెనుక ఉన్న కల్చర్ని కట్టుకుంటున్నాం. అండ్ మన బట్టలు ఒక స్టోరీని చెప్తున్నాయి అంటే, మన బట్టలు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రీజన్ అవుతున్నాయి అంటే, వై షుడెంట్ వీ గెట్ వన్? ఒక మన వార్డ్రోబ్లో అలా చూడగానే చెప్పుకోవడానికి, చూడు నేను గొల్లబామ్మ శారీ తెచ్చుకున్నాను అని చెప్తే ఎంత బాగుంటుంది. ఎవరికైనా గిఫ్ట్ చేసేటప్పుడు నీకు ప్రతిసారి, ఇది చూసిన ప్రతిసారి గుర్తు రావాల్సింది తెలంగాణ గురించి, ఎందుకంటే ఇది జిఐ ట్యాగ్ ఉన్న తెలంగాణ గొల్లబామ శారీ అని చెప్పి చెప్పడానికి ఎంత బాగుంటుంది. సో గో షాప్ అండ్ సెలబ్రేట్ అవర్ హ్యాండ్లూమ్స్. సో అలా మన విమెన్ ఎనర్జీని సెలబ్రేట్ చేయడానికే ఈ పాట అనిపిస్తుంది అనమాట. రంజనీ శివకుమార్ గారు పాడిన ఆనందమాయను పాట వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ శంకర్ మహాదేవన్ గారు ఇంకా గోపికా పూర్ణిమ పాడిన ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: తెలంగాణలో ఈరోజు గొల్లబామ శారీస్ గురించి మాట్లాడుకున్నాం. అలా ఈరోజు తెలంగాణ ఎండ్ చెయ్యాలి అన్న టైం వచ్చేసింది కదా. సో నాకు ఇంకొక రీజన్ చెప్పాలని ఉంది, ఎందుకు మనం గొల్లబామ శారీ కొనుక్కోవాలి అని. ఒకసారి ఆలోచించండి, ఏదైనా ఒక వస్తువు కానీ లేకపోతే ఏదైనా ఒక క్లాత్ని అలా దేవుడి ముందు పెడితే, దాన్ని పూజిస్తే అది చాలా స్పెషల్ అని చెప్పి మనం వేసుకుంటాం కదా. జస్ట్ పూజకి వాక్కు మాత్రమే తగులుతుంది, కానీ ఒక వీవర్ దాన్ని నేస్తున్నప్పుడు ఆయన హెడ్, హార్ట్ ఇంకా హ్యాండ్ మూడు కలిస్తే తప్ప అది ఆ వీవింగ్ అన్నది కంప్లీట్ అవ్వట్లేదు. ఒక బ్యూటిఫుల్ టెక్నిక్తో, ఎంతో ప్రేమతో, శ్రద్ధతో, జాగ్రత్తతో ఒక క్లాత్ని, ఒక శారీని తయారు చేస్తున్నారు. అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న బట్టల్ని కదా మనం వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు పవర్ లూమ్లో తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అని చెప్పి ఎన్నో ఆర్టిఫిషియల్ వాటిని వేసుకోవచ్చు, కానీ హ్యాండ్లూమ్స్లో ఒక రకమైన ప్రేమ ఉంటుంది, ఆ వీవర్ కష్టం ఉంటుంది. సో కొన్ని చీరలు

మనకి ప్రాంతాన్ని గుర్తు చేస్తాయి, ఒక కళని గుర్తు చేస్తాయి, అండ్ కొన్ని వాటి వెనక చేతులను గుర్తు చేస్తాయి. అదే గొల్లవామ శారీ కూడా. ఫ్యాషన్ మారచ్చు, ట్రెండ్స్ మారచ్చు, కానీ కథలను నేసే కళను మాత్రం మనం కొనసాగిస్తూనే ఉండాలి, ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి. ఇకపై మీరు ఎప్పుడైనా గొల్లవామ శారీస్ని చూసినప్పుడు జస్ట్ అందమైన కలర్స్, డిజైన్స్ మాత్రమే చూడకండి, దాని వెనుక ఉన్న సిద్ధిపేటను, వీవర్ చేతులను అండ్ తెలంగాణ కథను కూడా చూడండి. అప్పుడు మీకు చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ఎందుకు ఈ శారీ కొనుక్కోవాలి అని. అదండి ఈరోజు తెలంగాణ. మనం ఈరోజు గొల్లవామ శారీస్ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా, నేను మిమ్మల్ని ఇన్స్పైర్ చేశానని అనుకుంటున్నాను ఒక శారీ కొనుక్కోవడానికి. ఐ హోప్ ఐ యామ్ టేకింగ్ దిస్ అహెడ్ విత్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. ఇది మన కల్చర్, మనమే కదా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, రెస్పెక్ట్ చేయాలి. వింటూ ఉండండి 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడైతే ఎంఎం కీరవాణి గారు ఇంకా గీతా మాదిరి పాడిన తెలుగమ్మాయి పాట వచ్చేస్తుంది. దాని తర్వాత మనం రిమ్ జిమ్ హైదరాబాద్లో కలుసుకుందాం.

స్టూడియో క్లాక్లో టైం 9:04:36 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రిమ్ జిమ్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం. మనం రిమ్ జిమ్ హైదరాబాద్లో ప్రతిరోజు ఒక చిన్న షార్ట్ బెడ్ టైమ్ స్టోరీ చెప్పుకుంటాం కదా, ఈరోజు కూడా నేను ఒక చిన్న బెడ్ టైమ్ స్టోరీతో వచ్చేసాను. రెడీయా? అయితే వింటూ ఉండండి 101.9 మెగాహర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. ఇప్పుడైతే రమ్య బెహ్రా ఇంకా ఆదిత్య పాడిన ధీవర పాట వచ్చేస్తుంది. దాని తర్వాత నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి

control laga anipinchu. And somewhere between all these misunderstandings start avutayi. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్లో టైం 9:15 దాటి 40 సెకండ్స్ అవుతుంది. ఇక మన బెడ్ టైమ్ స్టోరీ మొదలు పెట్టిద్దామా? ఒకరోజు ఆనంద్ ఇంట్లో ప్రశాంతంగా టీవీ చూస్తూ కూర్చున్నాడు. కుటుంబ సభ్యులందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. కానీ ఆనంద్ మాత్రం టీవీలో వస్తున్న కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తున్నాడనమాట. అంతలో ఒక చిన్న సర్ప్రైజింగ్ థింగ్ జరిగింది. గదిలోకి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఆనంద్ ఒక్కసారి భయపడి, ఎవరు మీరు, ఎందుకని ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు ప్రశాంతంగా, నేను యమధర్మరాజుని, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. ఈరోజు నీ ఆయుష్ పూర్తయిపోయింది, ఇక నాతో పాటు రావాలి అన్నాడు. ఆ మాట వినగానే ఆనంద్కు గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి, నాదింకా చిన్న వయసే కదా, నేను ఇంకా ఎన్నో చేయాల్సింది ఉంది, నేను అప్పుడే చనిపోవడం ఏంటి, నాకు ఎన్ని పనులున్నాయో మీకు తెలుసా, నేను కుటుంబాన్ని చూసుకోవాలి, ఎన్నో కలలున్నాయి, ఎన్నో ఆశలున్నాయి, అప్పుడే నేను చచ్చిపోవడం ఏంటి, ఏమైనా చెయ్యండి అన్నాడు. అప్పుడు యమధర్మరాజు తన చేతిలో ఉన్న జాబితాను చూపిస్తూ, ఇందులో ఎవరి పేరు వస్తుందో ఆ జాబితాలో ఉన్న వాళ్ళని, ఫస్ట్ ఉన్న వాళ్ళని నేను తీసుకెళ్ళాలి. ఇదిగో చూడు, ఈ జాబితాలో నీదే మొదటి పేరుంది, కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా నాతో వచ్చే అన్నాడు. యమధర్మరాజు మాటలు విన్న ఆనంద్కు తీవ్రంగా భయం వేస్తుంది. ఎలాగైనా సరే నేను చావకూడదు, నా పేరు ఈ జాబితాలో ఉన్నదాన్ని నేనేమైనా చేసి మార్చేస్తే నేను ఈరోజు చావును తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు ఆనంద్. యమధర్మరాజుని ఎదురించి పోరాడే అంత సాధ్యం కాదు, అంత బలం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఏమైనా చెయ్యాలి అంటే తెలివిని యూజ్ చేసే చెయ్యాలి అని చెప్పి అర్థమైంది ఆనంద్కి. అప్పుడు ఆనంద్ ఏం చేశాడు, ఒక చిన్న రిక్వెస్ట్ అడిగాడు. ఏంటా రిక్వెస్ట్ చెప్తాను ఈ పాట తర్వాత. హూ ఆర్ యూ అంటూ దేవిశ్రీ ప్రసాద్ గారు పాడిన ఈ పాట వినేయండి. దాని తర్వాత మళ్ళీ బెడ్ టైమ్ స్టోరీ చెప్పుకుందాం. రెమ్జిమ్ హైదరాబాద్లో వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

రిమ్ జిమ్ హైదరాబాద్లో మనం చెప్పుకుంటున్నాం బెడ్ టైమ్ స్టోరీ. అయితే ఆనంద్ అలా టీవీ చూస్తుంటే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. పదా, వెళ్ళే టైం అయింది, నువ్వు చచ్చిపోవాలి ఇంకా అన్నాడు. ఆనంద్ ఎలా అయినా తప్పించుకోవాలి అనుకున్నాడు, తెలివిని యూజ్ చేయాలనుకున్నాడు. అప్పుడు ఆనంద్ యమధర్మరాజును చూసి, సార్, మీరు ఎలాగూ నన్ను తీసుకుపోతున్నారు కదా, నాకు ఒక లాస్ట్ కోరిక ఉంది సార్. నేను కాఫీ తాగాలనుకుంటున్నాను, ఆ కాఫీ మీరు కూడా తాగుతారా నాతో పాటు అని అడిగాడు. సరే ఓకే, నీ కోరికను ఎందుకు కాదనాలి, పద తాగుదాము అన్నాడు యమధర్మరాజు. ఆనంద్ లోపలికి వెళ్ళి ఆయన కప్పులో మంచి కాఫీ పోసుకొని యమధర్మరాజు కప్పులో కొన్ని నిద్ర మాత్రలు వేశాడు. సో దట్ అలా యమధర్మరాజు పాడుకుంటాడు, ఆ టైంలో ఆయన పేరుని తోడిపేసి లాస్ట్లో పెట్టాడు.

అని చెప్పి. ఆ కాఫీని తీసుకొచ్చి ఇద్దరూ తాగేశారు. యమధర్మరాజు నిద్ర మాత్రల వల్ల పడుకోవడం అలా గురకబెట్టి పడుకున్నారు. అప్పుడు ఆనంద్ ఎంచక్క ఇదే టైం అని చెప్పి పైనున్న పేరును తీసేసి అలా లాస్ట్లో పెట్టేశాడు. యమధర్మరాజు లేచి, అబ్బా ఏం కాఫీ పెట్టావయ్యా, నాకు అలా మంచిగా నిద్ర వచ్చేసింది, బ్యూటిఫుల్ కాఫీ అనుకో, అసలు ఇంత మంచి హాస్పిటాలిటీ చూపించావు, ఇంత బాగా నన్ను చూసుకున్నావు, నిన్ను ఈరోజు నాకు తీసుకోవాలనిపిస్తలేదయ్యా, లాస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో ఈ చిట్టాలో వాళ్ళని తీసుకొని పోతా ఈరోజు అని అన్నాడు. అప్పుడు ఆనంద్ మళ్ళీ ఒకసారి భయానికి వచ్చేశాడు. యమధర్మరాజు చిట్టాను చూశాడు, అక్కడ కనిపించగానే లాస్ట్లో ఉన్న పేరు ఆనంది. ఓరి బడవా, నన్నే చీట్ చేయడానికి ట్రై చేసావా, పద పోయే టైం వచ్చింది అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. సో చాలాసార్లు మనం మన చేతిలో ఉన్నాయి, మనం చాలా జీవితాన్ని మార్చేయచ్చు అనుకుంటాం, కానీ చాలా తక్కువగా మన జీవితంలో ఉంటాయి, మన చేతిలో ఉంటాయి. ఆల్ వీ కెన్ డూ ఇస్ ఎంజాయ్ ద మూమెంట్, ఎంజాయ్ థింగ్స్ వెన్ దే ఆర్ ఇన్ ఆర్ హ్యాండ్. ఎప్పుడైతే మన చేయి దాటిపోతుందో అప్పుడు ఏమీ చేయలేం. బై ద వే, ఈరోజు కాళోజీ గారి జయంతి సందర్భంగా మాడిపల్లి దక్షిణామూర్తి గారు ఒక మంచి కవిత రాశారు. ఆయన రాసిన కవితని మనం ఇప్పుడు విందాం.

కాళోజీ ఎవరంటే ఏమని చెప్పాలి? కాళోజీ ఎక్కడంటే ఏమని చూపాలి? ప్రజాకవిగా సమకాలపు వరమ, పౌరహక్కు నినదించిన స్వరమ, గాంధీజీ తత్వబద్ధుడా, పద్మభూషణ ప్రసిద్ధుడా, నాటి విమోచన వీరుడా, నేటి తెలగాణపు యోధుడా, ఆర్య సమాజ అనుయాయుడా, ఆంధ్ర మహాసభ నిర్వాహకుడా, మానవతా పరిరక్షకుడా, సమానత్వ నిర్దేశకుడా? కాళోజీ ఎవరంటే ఏమని చెప్పాలి? కాళోజీ ఎక్కడంటే ఏమని చూపాలి? విశేషణాలిన్నున్నా నామవాచకం ఒకటే, ప్రశంస అతీతమైన ప్రత్యక్ష సత్యమొకటే. కాళోజీ పక్కా మనిషి, మనిషికి నిర్వచనమైన మహామనీషి. మిన్నంటే పేరున్నా మన్నును ప్రేమించు మనిషి, తనువంతా గుండెగా తపించు మంచి మనిషి. మనుషుల్లో మనిషిగా తెల్లని మనసున్న ఋషి, మానవతా స్థాపనకై మూర్తికట్టు షేముషి. కాళోజీ ప్రతి మాట తేట మనసు ఊట, పదాడంబరమెరుగని సాదా కావ్యపు తోట. నిరాడంబర నీరధి మన కాళన్న, సామాన్య హృదయ వారధి మన కాళన్న. కొండను సైతం బద్దలు కొట్టే కలేజా కాళోజీ, సదా సహృదయ స్పందనగా సున్నితత్వం కాళోజీ. ఎత్తులు వంతలు తెలియని ప్రేమధార కాళోజీ, పరుల కొరకు ప్రవహించే జీవధార కాళోజీ. ఇజాలెన్ని ఉన్నా ఒక్క చెట్టు కొమ్మలే, పేర్లు వేరు తీర్లు వేరు తల్లి వేరు ఒక్కటే. మనిషితనం వెలిగించటమే కాళోజీయిజం, మంచితనం వికసించటమే కాళోజీయిజం. సామాన్యుని శ్వాసయ్యే తన భాషయైన కాళోజీ, పేద గొప్ప మేధ హోద వయస్సు యశస్సు ఊసులేని అందరూ తన వాడనుకునే మహనీయుడు కాళోజీ. కలం రాసినన్నినాళ్ళు కాళోజీ స్పృహ పహార, కాలం ఉన్ననినాళ్ళు కాళోజీ ఒక నగార. అశ్రుధారతో అవనిన మనిషితనం మొలిపిస్తూ, మనిషి మనసు కరగదీసి మంచితనం గెలిపిస్తూ, యద మెదడుల పరిధి పెరుగు జ్ఞానం వెలిగిస్తాడు. కాళోజీ ఎవరంటే కాలంపై సంతకం, కాళోజీ ఎక్కడంటే మనిషి ఎక్కడుంటే అక్కడే. భవదీయ వినమ్ర వ్యాఖ్యాత, మడిపల్లి దక్షిణామూర్తి.

అలా చూస్తూ చూస్తూనే ఈరోజు నా షో టైం అయిపోయింది. ఈరోజు మీకు ఎన్నో విషయాలు చెప్పడానికి ట్రై చేశాను. ఈ ప్రాసెస్లో నన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను, నన్ను నేను కాస్త అప్రిషియేట్ చేయడం కూడా నేర్చుకున్నాను అని అనిపించింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద షో.

మీరందరూ బ్యూటిఫుల్ ఆడియన్స్ గా ఎన్నో మంచి మంచి మెసేజెస్ పంపించారు, కాల్స్ చేశారు, అండ్ మీ వేలో మీ షోని బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. టిల్ ద నెక్స్ట్ టైం, విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ గుడ్ నైట్ అండ్ గుడ్ డే హెడ్. స్టే హ్యాపీ, స్టే హైడ్రేటెడ్. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు నేనైతే సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. నై రంగ్తో ఒక కొత్త ఆర్జే మిమ్మల్ని కరుస్తూ ఉంటారు. వింటూ ఉండండి 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.